శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 22వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీ గురువారం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణంలో హిందీలో అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఏంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 80% వరకు తగ్గు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తగ్గు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 80% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: శ్రోతలు భక్తి రంజన కార్యక్రమంలో శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు వింటున్నారు.
4: శ్రీ సూర్య భగవానుడు మహత్తరమైన మహిమ గలవాడు, ప్రత్యక్షంగా కనిపించే దేవుడు, బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు, ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అని ప్రమాణవాక్యం. ఏడు గుర్రాల రథమెక్కి తెల్లని పద్మమును ధరించి లోక రక్షణమునకై ప్రతి నిత్యము ఉదయించే మహానుభావుడు, మహాపరాక్రమవంతుడు, సహస్ర కిరణములు గలవాడు, పాపరహితుడు, పాపహరుడు గ్రహరాజైన సూర్యభగవానుడు సర్వపీడలను హరించువాడు, సంతాన ప్రదాత, ఐశ్వర్యదాత. కనీసము భానువారమందైనను మధు మాంసభక్ష్యాదులు స్త్రీ వ్యామోహమును చదించిన వారికి వ్యాధి శోక కష్ట నష్ట నివారకుడు సూర్యభగవానుడు. ఆ ఆదిదేవునకు నమస్కారం, బ్రహ్మ విష్ణు శివాత్మకునకు జోహారు అని సూర్యాష్టకమున వివరింపబడినది. నిత్యము పఠించిన వారికి, మననము చేసుకున్న వారికి, శ్రవణము గావించిన వారికి సర్వ శుభములు సమకూరును.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: శ్రోతలు భక్తి రంజన కార్యక్రమంలో శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు వింటున్నారు.
2: ఆదిత్య హృదయం
3: దైవతైశ్చ సమాగమ్య.

0: ఇంతవరకు మీరు శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి అంజనీ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:40. సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో డి హయగ్రీవాచార్యులు అందించే కొన్ని హితోక్తులు వింటారు.
1: ఎమ్మంటే కూడిక, చేరిక అని అర్థం. దాన్నే సహవాసం అని చెప్పవచ్చు. సంసర్గం అనేది కూడా దానికి పర్యాయపదం. లోకంలో అట్టి సంసర్గం వల్ల కలిగే గుణదోషాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు చూస్తూనే ఉన్నాం. సంసర్గజా దోషగుణాభవంతి అన్నది పెద్దల మాట. పూలతో కూడిన దారం అల్పమైనదేనని, ఆ పూలతో పాటే శిరోధార్యమవుతుంది. ఏ దోషం లేక కేవలం పవిత్రతకు చిహ్నమైన నిప్పు ఇనుముతో కూడినందువల్లే సమ్మెడ దెబ్బలు తింటుంది. అదేవిధంగా పరిసరాలు కూడా తమ చుట్టూ ఉన్న వారిపై ప్రభావం చూపడం కద్దు. ఉదాహరణకు 1000 హంసల మధ్యలో ఉన్న కాకిని ప్రత్యేకంగా కాకి అని గుర్తించడం కష్టం. అట్లే 1000 కాకుల మధ్యలో ఉన్న హంస కూడా కాకిగానే తప్ప హంసగా పరిగణింపడం సాధ్యం కాదు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకోవటం కూడా ఇటిదే. సమకాలీన సమాజంలో కూడా మంచివారిలో కొందరు చెడ్డవారు చేరి పెద్ద మనుషులుగా చలామణి అవటం, చెడ్డవారు నడుమ కొందరు మంచివారు ఉన్నా వారి మంచితనం లోకంలో గుర్తింపు పొందలేకపోవటం మనం నిత్యం గమనిస్తూ ఉన్న సత్యం. అందుకే స్థానమెరిగి నిలవటం, మనసెరిగి మెలగటం ముఖ్యమని అనుభవజ్ఞులైన పెద్దలమాట. మరో మాటలో విచారించాలంటే, తాడి చెట్టు కింద పాలు తాగినా కల్లే తాగారనుకోవటం అనడం నిజం తెలియని లోకులు నైజమైన సాంగత్య ఫలితమంతరి ప్రబలమైందో వేరే చెప్పకుండానే తెలుస్తుంది. అయితే లోకంలో ఎక్కడో కొందరు ఈ సాంగత్య దోషానికి అతీతంగా మెలుగుతూ తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారు. సమాజంలో వారికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. చందన వృక్షం విషసర్పములచే చుట్టుకొనబడినప్పటికీ తన చల్లదనమును పరిమళమును విడిచిపెట్టదు కదా. అన్వేస్థితం మహాసర్పై చందనం నవిషాయతే. అందుకు ప్రధానమైనది శీలం. శీలమంటే స్వభావమని అర్థం. సమాజంలో

సమానమైన శీలంకల వారు ఒకే చోట చేరడం సహజం. జీవితంలో అనేక రంగాలు, అందులో అనేక రకాల మనస్తత్వాలు. గుళ్ళోను, బళ్ళోను, క్లబ్బులోను, కాఫీ హోటల్లోను, బడ్డీ కొట్లోను, బారుషాపుల్లోను, ఆయా ప్రవృత్తుల్లో జనం సమావేశం జగమెరిగిన సత్యం. వారి మధ్యలో సాగే సంభాషణ దానికి అనుగుణంగా ఉంటుంది. సరే, ఎవరి అభిరుచి వారిది. భిన్న రుచిర్హి లోకః అన్నది మహాకవి కాళిదాసు లోకాన్ని గురించి చెప్పిన నిర్వచనం. మనసు, మాట, మనుగడ ఒక్కటిగా ఉన్నవారు సజ్జనులవుతారు. అందువల్ల లోకంలో సత్సాంగత్యమన్నది వివేకవంతులకు ఒక విశిష్ట లక్షణంగా కొనియాడబడుతుంది. కొందరి జీవితాలలో ఒక్కొక్క సంఘటన ద్వారా ఊహింపలేని పరిణామాలు జరగటం, ఆశింపని ఫలితాలు లభించడం అనుభవసిద్ధమే. ఇందులో అతిశయోక్తి ఏమాత్రము కూడా లేదు. అతిశయముగా బుద్ధిమంతుడగు బుధసేవన్ అనేది ఈ విషయంలో మహాభారతమిచ్చే సందేశం. ఈ విధమైన ప్రభావం ప్రాణులన్నిటిపైన ఉంటుంది. అంతఃపురాలలోని సుఖసారికులు మాటలు నేర్చి మానవ మనోభావాలను గుర్తించి ఆంతరింగిక వ్యవహారాలు చక్కబెడుతుంటే ఆశ్రమాలలో ఉండేవి శ్రవణ సుభగంగా సమగానం వినిపిస్తూ గురువులు లేనప్పుడు శిష్యులు చేసే చింతనలో వచ్చే అపపాఠాలను సరిద్దేవని వర్ణించటం మనం వింటూనే ఉన్నాం. ఇక మన సుఖదుఖాలలో పాలు పంచుకునే పశుకోటి చరిత్ర ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. పశుపక్షాదుల సంగతే ఇలా ఉంటే బుద్ధిజీవులైన మానవుల విషయంలో సాంగత్య ప్రభావాన్ని గుర్చి మరోలా ప్రత్యేకించి చెప్పేదేముంటుంది? దాన్ని బట్టి చూస్తే సత్సాంగత్యం ఏ విధంగానూ త్రోసిరానటం అవివేకమే అవుతుంది. సత్సంగత్వే

ఇంతవరకు మీరు డి హయగ్రీవాచార్యులు గారు అందించిన కొన్ని హితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరి ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి

0: పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కడప బేసిన్లోని వేంపల్లె పరిసరాల్లో లిథియం గాలియం నిక్షేపాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ సంస్థతో ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలి విడతగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్ ద్వారా ప్రభుత్వం సొంత ఇళ్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 4 టవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లను నిర్మిస్తామని తెలిపారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమక్షంలో ఐఐటీ మద్రాసుతో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 323 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తీర ప్రాంత రక్షణ గోడకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాసు చేపట్టనుంది. తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి రక్షణ నిర్మాణాల రూపకల్పన చేయనుంది. పాత్రికేయులు సామాజిక బాధ్యతతో వార్తా కథనాలను రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పత్రికా సమాచార కార్యాలయం పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రయోజన సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలని, సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: ఇంకా అదనంగా కొత్తది ఏముందని మన ఫీల్డ్లో తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ప్రతి ఒక్క జాబ్ లో 2 అంశాలు, ఒకటి ఆ జాబ్ లో ఉన్నటువంటి కంటెంట్.
0: అంతకుముందు పిఐబి విజయవాడ డైరెక్టర్ జి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రామాణిక సమాచారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి, విలేకరులకు పిఐబి ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు. వివిధ పథకాలు, ప్రణాళికలు, అభివృద్ది కార్యకలాపాలపై మీడియాకు విస్తృత అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలియజేస్తూ,
1: మేము విపక్ష ఉద్దేశంతో ఈ ఒప్పందం చేయడం జరిగింది. సో ఒకరి వస్తాం, ఒప్పందం చేస్తున్నాం, ఇంతలో ఒప్పందం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇన్చార్జ్ ప్రెసిడెంట్ దిస్ వర్క్షాప్.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, జిల్లాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం 14% ఉందని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో 113 ప్రాంతాల్లో సుమారు 13 లక్షల విత్తన బంతులు చల్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు

0: తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలో కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్దికి అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ది కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర్య సమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండ రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండ మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండ జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. సంసదా రాష్ట్రీయ సహకారీ వికాస నిగమ విధేయకం 26,000 సర్వసమ్మత్యా పారితం. అనేన విధేయకేన నిగమాయ స్వకీయాని కార్యాణి ఔద్యోగిక పణ్యేషు అపి విస్తారయితుం అనుమన్యంతే. అథ చ రాజ్య సర్వకారాః సహకారితా వికాస కార్యే సంస్థాపితాయ కస్మైశ్చిత్ అపి నికాయాయ అస్యాః సంస్థాయాః విత్తీయ సహాయం దాతుం అధికృతాః. ఏతద్ అతిరిచ్య సంసదా సంవిధానస్య ప్రథమ అనుసూచ్యాం కేరళ ఇతి రాజ్యస్య నామ పరివర్త్య కేరళం ఇతి విధాతుం కేరళ నామ పరివర్తన విధేయకం 26,000 అపి స్వీకృతం. అపరతః వైదేశిక అనుదానానాం ఉపయోగం అధికాధికం పారదర్శికం ఉత్తరదాయిత్వపూర్ణం చ విధాతుం ఆనీతం. వైదేశిక అంశదాన సంశోధన విధేయకం 26,000

0: द्विसहस्रतमं विस्तृत सूक्ष्म परीक्षणार्थं संयुक्त संसदीय समितये प्रेषितम्। संसदीय कार्य मंत्री किरेन रिजिजुः अवदत् यत् गृहमंत्री अमित शाहः लोकसभाध्यक्षाय ओम बिरला महोदयाय पत्रं लिखित्वा नीट प्रश्नपत्र गोप्यता भंग विषये प्रदर्शनकाले घटितानां विविधानां घटनानां उपरि पुनः एकवारं विस्तृत चर्चायै स्वकीयां सम्मतिं प्राकटयत्। संसद परिसरे पत्रकारैः सह संभाषमाणः मंत्री अकथयत् यत् सर्वकारः स्वयं वदति यत् सः चर्चायै सन्नद्धः अस्ति तथा च प्रश्नानां उत्तराणि दास्यति, किन्तु विपक्षः उत्तराणि श्रोतुं न वांछति, चर्चायाश्च पलायनं करोति।
1: सरकार डिस्कशन चाहते हैं पार्लियामेंट में और ओपोजिशन भाग रहे हैं, ये कल्पना करना मुश्किल है, क्योंकि पार्लियामेंट्री डेमोक्रेसी में ओपोजिशन पार्टी डिस्कशन के लिए डिमांड करते हैं और सरकार जवाब देते हैं। यहाँ तो सरकार खुद ही कह रहे हैं कि हम डिस्कशन करेंगे, जवाब देंगे, और ओपोजिशन जवाब सुनने नहीं चाहते और भाग रहे हैं। ऐसा परिस्थिति आप कल्पना कर सकते हैं? लोकतंत्र के लिए ठीक नहीं है।
0: भारतीय रेल विभागेन पश्चिम रेल विभागस्य गैरातपुर अहमदाबाद खंडे चतुर्मार्गीय उपरि सेतोः निर्माणार्थं 53,00,000,000,000 रूप्यकाणां परियोजना स्वीकृतास्ति। रेल मंत्रालयेन सूचितं यत् एषा परियोजना पश्चिम रेल विभागस्य अम्ब्रेला वर्क इत्याख्यस्य छत्रक कार्यक्रमस्यान्तर्गतं मार्गीय परिष्कारार्थं सेतूनां पुनर्निर्माणार्थं स्वीकृता अस्ति। मंत्रालयेन उक्तं यत् रेल सेतु भागस्य समग्र दीर्घता 6.1 मीटर भविष्यति। अस्मिन् 53 मीटर परिमितं प्रत्येकमपि द्वौ संयुक्त गीडर भागद्वयं समाविष्टमस्ति। हर घर तिरंगा इत्यभियानस्य भागरूपेण जम्मू कश्मीरस्य रियासी मंडल प्रशासनेन जनसामान्यानां हृदयेषु देशभक्ति भावनायाः संवर्धनाय चिनाब नद्याम् एका विशाल तिरंगा नौका यात्रा आयोजिता। स्वतंत्रता दिवसात् पूर्वं एतत् अभियानं समग्रे देशे तीव्र गतिं भजते, यत्र विविध प्रदेशेषु देशभक्तिपूर्ण यात्राणां सांस्कृतिक कार्यक्रमाणां अन्येषां च विविधानां आयोजनानां उत्सवः आचर्यते। भारत ऋतु विभागेन उत्तर बंगाल खात्याः उपरि न्यून चाप क्षेत्रस्य निर्माणस्य पूर्वानुमानं प्रकटितमस्ति, येन अद्य ओडिशा राज्ये गांगेय पश्चिम बंगाल प्रदेशे च अत्यधिक वृष्टिः भवितुम् अर्हति। ह्यः नाइजीरिया देशस्य लागोस नगरे कॉमनवेल्थ चैंपियनशिप क्रीडायाः तृतीये दिने भारतीय फेंसिंग इत्यनेन दलेन विभिन्नेषु वरिष्ठ व्यक्तिगत स्पर्धासु त्रीणि स्वर्ण पदकानि, एकं रजत पदकं, एकं कांस्य पदकं च प्राप्तम् इति वार्ताः।
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7 గంటలు.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: ప్రసార వివరాలు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు ఈరోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు సీఓపీడీ వ్యాధికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో

0: వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తల రిలే. 8:30 స్వాతంత్ర్యోద్యమంలో నారీశక్తి మేడం భీకాజీ కామా ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ ఎస్ కృష్ణ శరత్బాబు గారు, సహకారం మానేటి భువనేశ్వర్ గారు. అనంతరం కొన్ని సినీ గీతాలు వినవచ్చు. 9:00 హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరే పాటలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 సాయంత్రం 5:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. 5:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 5:40 సినీ రంజిని. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం. తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:40 వికసిత్ భారత్. 8:00 అభిరుచి. 8:15 పార్లమెంట్ రివ్యూ. 8:30 జానపద సంగీతం. 8:40 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం 7వ భాగం ఉంటారు. 9:40 సినీ గీతాలు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా జవాబుదారీగా మార్చడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. లోక్సభలో విస్తృత సంప్రదింపుల కోసం ఉభయ సభల సభ్యులతో కూడిన జేపీసీకి ఈ బిల్లును సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్

0: ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుండి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను శీతాకాల సమావేశాల మొదటి వారపు చివరి రోజులోగా సభకు సమర్పిస్తుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. టీబీ నిర్మూలన వ్యూహంలో వినూత్నంగా కేసులను గుర్తించే పద్దతులు, ముందస్తు రోగ నిర్ధారణ, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ టీబీ సేవల లభ్యతను, నాణ్యతను సమీక్షించాలని, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్సకు మద్దతుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక స్థిరమైన ప్రజా ఉద్యమంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం, సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. ఇటీవల ముగిసిన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయకమైన సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలు పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, వారి పాత్ర తాలూకు కథనాలు పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ జ్ఞాన సేతు యాప్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్లోని గ్రంథాలయాలను అనుసంధానించడానికి ఈ యాప్ను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పిల్లల్లో చదవడం, నేర్చుకోవడం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో వీలైతే పాఠశాలల సమీపంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 63 గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం 752 గ్రంథాలయాలు ఈ యాప్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయని అమిత్ షా వెల్లడించారు. సుమారు 280,000 పుస్తకాలను కలిగి ఉన్న 4 గ్రంథాలయాలను ఈ గ్రామీణ గ్రంథాలయాలతో అనుసంధానించినట్టు తెలియజేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మరింత పెద్ద సంఖ్యలో పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హోంమంత్రి చెప్పారు. కుటుంబాలు, ముఖ్యంగా గృహిణులు తమ ఖాళీ సమయాన్ని జ్ఞానార్జనకు ఉపయోగించుకోవాలని, పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. వార్తలు వింటున్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన, సమతుల్యమైన ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఒప్పందాలు ఖరారవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎస్ఏసియు దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల వృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ఈ ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ మే భర్తీ తాకత్ ఆజ్ పూరి దునియా దేఖ రహీ హై. పూరి దునియా భారత్ కే సాథ్ వ్యాపారిక సంబంధ బఢానా చాహతీ. పూరి దునియా కే ధ్యాన్ మే ఆ గయా హై కి యే 4 ట్రిలియన్ డాలర్ కి ఆజ్ కి ఎకానమీ 2047 మే జబ్ హమ్ 100 వర్ష ఆజాదీ కే బనాయేంగే తబ్ యే 30 ట్రిలియన్ డాలర్ కి ఎకానమీ కమ్ సే కమ్ బన్ జాయే.
0: బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గత జూలైలో నిర్వహించిన ఫార్మసీ ఆఫీసర్స్ నియామక పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఉదంతంపై పంజాబ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ఈ పరీక్షపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించిందని, పరీక్షను ముందుగా ఎందుకు ఆపలేదని, దీనిని మళ్లీ నిర్వహించాలా వద్దా అని ప్రశ్నిస్తూ కఠినమైన వ్యాఖ్యలు చేసిందని ఆయన తెలిపారు. పేపర్ లీక్ కాలేదని,

0: కేవలం అవకతవకలు మాత్రమే జరిగాయని, పంజాబ్ ప్రభుత్వం గతంలో చేసిన వాదనకు ప్రస్తుత పరిణామాలకు పొంతన లేదని సంబిత్ పాత్రా పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్, ఆప్ పార్టీలవి ద్వంద్వ ప్రమాణాలని ఆరోపించారు. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్దికి ప్రధాన యంత్రాంగాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫైల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమారేశన్ పద్మగిషో నిధి కాంస్య పతకం గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ, అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15.

ఈనాటి కార్యక్రమం ఓ మంచి మాటతో ప్రారంభిద్దాం. జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు అని అనేవారు స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు

సీఓపీడి వ్యాధికి గల కారణాలు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. అనంతరం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో

0: పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
6: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
9: ప్రకటన విన్నారు శ్రోతలకు ఓ గమనిక. ఈ నెల 14వ తేదీ శుక్రవారం అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి సమస్యలు, మూతిబిందు, క్యాట్రాక్ట్, దగ్గరి చూపు తగ్గిపోవడం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మోకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరిన్ని గమనికలు. ఈ నెల 15వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే ఈ నెల 15వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు.
6: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
9: శ్రోతలు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసుకుని ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు సిఓపిడి వ్యాధికి గల కారణాలు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 2225225. దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావటం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: ఈ రోజు మనము సిఓపిడి అంటే ఏమిటి, మరి దీనికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మన స్టూడియోకి ఛాతి ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటే పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి వీరిని అడిగి ఈ సిఓపిడి అంటే ఏమిటి, దాని గురించిన వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ రాజేశ్వర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: సిఓపిడి అని అంటున్నాం మనం, దీని పూర్తి అర్థం ఏంటో ఒకసారి చెప్తారండి.
3: సిఓపిడి అంటే

0: క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో అవరోధం కలిగించి దగ్గు దమ్ము లక్షణాలను ఎక్కువ రోజులు ఉంచేటటువంటి వ్యాధి. అంటే చాలా కాలం పాటు విషపూరిత కణాలకు కాని, విషపూరిత వాయువులకు కాని, తర్వాత విషపూరిత రసాయనాలకు కాని ఎక్స్పోజ్ కావడం వల్ల వాయునాళాలలో వాపు రావడము మరియు వాయు గోళాలలో అసాధారణ మార్పులు సంభవించడం మూలంగా లోపలికి వెళ్లేటటువంటి గాలి తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల నుంచి బయటకు పోవాల్సినటువంటి గాలి సరిగ్గా వెళ్లకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీని మూలంగా ఊపిరితిత్తులు బరువుగాను, అంటే నిండినట్లు, ఛాతి పట్టేసినట్లు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీన్నే COPD అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది, దాదాపు ఒక 329 మిలియన్ల మంది COPD వల్ల బారిన పడినారని అంచనాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరము 2,59,000 మంది ఈ COPD వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగింది.
1: COPD అనేది ఏ వయసు వారికి వచ్చే అవకాశం ఉంటుంది? దీనికి వయసుతో ఏమైనా సంబంధం ఉంటుందా? ఎట్లా
0: COPD అనేటటువంటిది ముఖ్యంగా వృద్ధుల్లో, అంటే 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే COPD వస్తుంది అన్నట్టు. కానీ కొద్ది మందులు, అంటే ఈ బీడీలు గాని సిగరెట్లు గాని ఎక్కువగా తాగినట్లయితే కొంచెం ఎర్లీ స్టేజ్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది వృద్ధులలో వచ్చేటటువంటి వ్యాధి. అలాగే ఈ ఆస్తమా అయితేనేమో ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏ ఏజ్ లో అయినా రావచ్చు. కానీ COPD అనేటువంటి వ్యాధి ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో, 65 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తుల్లో వచ్చేటటువంటి వ్యాధి.
1: మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయండి? ఇది ఎట్లా నిర్ధారణ ఎట్లా జరుగుతుందో చెప్పి.
0: ఈ COPD ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఈ పొగ త్రాగడం, బీడీలు గాని సిగరెట్లు గాని తాగే వాళ్లలో ఈ COPD అనేటటువంటి వ్యాధి వస్తుంది. అలాగే కొంతమందిలో బీడీ సిగరెట్లు తాగని వాళ్ళలో కూడా వస్తుంది. ఎవరైతే బీడీ సిగరెట్ తాగేటప్పుడు పక్కనే ఉండి ఆ పొగను పీలుస్తారో వాళ్ళను సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు, లేదా ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. సో వీళ్ళలో కూడా COPD వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు మరియు చిన్నపిల్లలు దీంట్లో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అలాగే పొల్యూషన్ మూలంగా, ఇండోర్ పొల్యూషన్ గాని అవుట్డోర్ పొల్యూషన్ గాని. ఇండోర్ పొల్యూషన్ అయితేనేమో ముఖ్యంగా కట్టెల పొయ్యి వాడి వంట చేసే వాళ్ళు గాని, పిడకలతో వంట చేసే వాళ్ళు గాని ఆ పొగకు ఎక్స్పోజ్ కావడం మూలంగా COPD వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఇంటి పక్కల అలాగే పంట పొలాలలో చెత్త చెదరం కాల్చడం మూలంగా ఆ పొగ ఎక్స్పోజ్ కావడం మూలంగా COPD వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా ఈ దుమ్ము ధూళికి ఎఫెక్ట్ కావడం గాని, ఆ తర్వాత ఈ వాతావరణ కాలుష్యానికి, వాహనాల కాలుష్యానికి, ఆ తర్వాత ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యానికి ఎక్స్పోజ్ కావడం మూలంగా COPD వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో పనిచేసే చోట, బొగ్గు గనులలో పనిచేసే వాళ్ళు గాని, సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే పత్తి పరిశ్రమలో పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే రసాయనాలు విడుదలయ్యేటువంటి ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు గాని, బంగారం దుకాణంలో బంగారం చేసే వాళ్ళు గాని ఈ COPD వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిన్నపిల్లలలో చిన్నతనం లోపల మాటి మాటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడం మూలంగా పెద్దగా అయిన తర్వాత వారిలో COPD వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తమా పేషెంట్లో కూడా, ఎవరిలో అయితే ఆస్తమాకు మందులు వాడరో, ఎవరిలో అయితే ఈ ఆస్తమా ముదిరిపోయి ఉంటుందో వాళ్ళలో COPD వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది లోపల వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరిలో అయితే, దాదాపు ఇది 1% మాత్రమే ఉంటుంది, ఎవరిలో అయితే α1 యాంటీట్రిప్సిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ డిఫిషియన్సీ మూలంగా వంశపారంపర్యంగా COPD వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
1: ఇవి కారణాల గురించి చూస్తే.
0: yes, ఇవి కారణాలు.
1: ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్తారండి.
0: COPD లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా ఈ మొదటి దశలో COPD లోపల లక్షణాలు ఏంటంటే కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ, వ్యాధి ఎక్కువయ్యే కొద్దీ ఈ కొద్ది దూరం నడిచినప్పుడు గాని, మెట్లెక్కినప్పుడు గాని దమ్ము రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధి ముదిరే కొద్దీ ఈ చిన్న చితక పనులు చేసినప్పుడు కూడా COPD వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు గాని, లేదంటే ఈ తన బట్టలు తను వేసుకున్న తర్వాత గాని, ఇలా చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా దమ్ము రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధి తీవ్రంగా ముదిరినట్లయితే కూర్చున్న చోటనే లేదా పడుకున్నప్పుడు కూడా దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెస్టింగ్ కండిషన్ లో కూడా దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది వ్యాధి ముదిరినట్లయితే. అదేవిధంగా దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు తెమడ ఉంటుంది. ఇది ఇంతకు ముందేమో, అంటే ఎర్లీ స్టేజ్ లో

0: అడపదడప అప్పుడప్పుడు దగ్గు వస్తుంది. కానీ సీఓపీడీ వ్యాధి ముదిరే కొద్దీ ప్రతిరోజు విడువనటువంటి దగ్గు ఈ సీఓపీడీ యొక్క లక్షణము. అదేవిధంగా ఛాతి పట్టేసినట్లుండము, ఛాతి బరువుగా ఉండడము, గొంతులో నుంచి పిల్లుకూతలు రావడము, ఇలాంటి లక్షణాలు సీఓపీడీలో ఉంటాయి. దీంతో పాటుగా తొందరగా అలసిపోవడం అనేటటువంటి లక్షణము, అలాగే ఆకలి కాకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు సీఓపీడీలో ఉంటాయి. ఈ లక్షణాలే టీబీ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన పరీక్షలు చేసుకోవడం మూలంగా మనం సీఓపీడీ వ్యాధిని ఇతర వ్యాధుల నుంచి మనము దూరం చేసుకోవచ్చు, అంటే డయాగ్నోసిస్ అనేటటువంటిది దూరం చేయవచ్చు.
1: అంటే ఇది సీఓపీడీనే, ఇది ఇతర వ్యాధి కాదని నిర్ధారించవచ్చు.
0: ఎస్, అంటే ఒక ఎక్స్రే చేసుకోవడం మూలంగా అయితేనేమి, ఈసీజీ చేసుకోవడం మూలంగా అయితేనేమి, అంటే దేని వల్ల వచ్చింది, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు ఏమైనా ఉన్నాయా, అంటే టీబీ గానీ, లంగ్ క్యాన్సర్ గానీ, గుండె అంటే లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ గానీ, లెఫ్ట్ వెంట్రుకులర్ ఫెయిల్యూర్ గానీ, ఇవన్నీ ఈ సీఓపీడీ వ్యాధిని పోలి ఉంటాయి అన్నట్టు. సో ఈ పరీక్షలు చేయడం మూలంగా సీఓపీడీని ఇతర వ్యాధులను డిఫరెన్షియేషన్ చేయవచ్చు.
1: నిర్ధారణ
0: ఈ సీఓపీడీని నిర్ధారించడానికి ముఖ్యంగా లక్షణాలను బట్టి సీఓపీడీని నిర్ధారించవచ్చు. అలాగే ఎక్స్రే తీయడం మూలంగా కూడా సీఓపీడీ వ్యాధి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే ఎక్స్రే అనేది సీఓపీడీ వ్యాధి నిర్ధారణలో అంత ప్రముఖ పాత్ర వహించదు, బట్ ఏంటంటే మిగతా ఊపిరితిత్తుల వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేవా అని తెలుసుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటిది ఈ ఊపిరితిత్తుల వ్యాధి సీఓపీడీ అనేటువంటి ఈ వ్యాధిని డయాగ్నోసిస్ చేయడానికి అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే పీఎఫ్టీ అంటాము, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అనేటువంటిది చేయడం మూలంగా, అంటే కుంచుకుపోయినటువంటి వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ లేదా ఈ ఇన్హేలర్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఆస్తమా లోపలనైతేనేమో తొందరగా వాయునాళము వెడల్పుగా మారుతుంది, కానీ సీఓపీడీలో కుంచుకుపోయిన వాయునాళము వెడల్పుగా రాదు, దాన్ని బట్టి సీఓపీడీ అని నిర్ధారిస్తాము. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి పరీక్ష ఉంటుంది, దాన్ని డిఫ్యూజింగ్ కెపాసిటీ ఆఫ్ లంగ్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి పరీక్ష మూలంగా కూడా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని, ఊపిరితిత్తుల యొక్క పనితనాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా సిటీ స్కాన్ చేసుకోవడం మూలంగా కూడా ఈ సీఓపీడీని స్పష్టంగా గుర్తించవచ్చు అన్నట్టు. ఈ విధమైనటువంటి పరీక్షలు చేసుకోవడం మూలంగా సీఓపీడీని మనము నిర్ధారించుకోవచ్చు.
1: అంటే మీరు చెప్పిన లక్షణాలు ఇంతకుముందు చూసినట్లయితే ఆస్తమాకును సీఓపీడీకి చాలా వరకు లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి.
0: ఆస్తమా సీఓపీడీ అనేటువంటిది లక్షణాలు రెండు సేమ్ గానే ఉంటాయి, కానీ ఒకటి ఏంటంటే ఆస్తమా అనేటటువంటిది చలికాలము వర్షాకాలం మాత్రమే వస్తుంది, కానీ సీఓపీడీ అనేటటువంటి వ్యాధి ఏ కాలంలో అయినా ఉంటుంది, అంటే విడువనటువంటి దగ్గు దమ్ము ఎప్పుడైనా గాని ఉంటుంది. ఈ ఆస్తమా అనేటటువంటిది చిన్నతనంలో లేదా వృద్ధులలో ఏ వయస్సులో అయినా రావచ్చు, కానీ సీఓపీడీ అనేటువంటిది వృద్ధుల్లో మాత్రమే వస్తుంది. అలాగే బ్రాంకో డైలేటర్స్, ఇన్హేలర్స్ ఇచ్చిన తర్వాత ఆస్తమా అనేటటువంటిది తొందరగా లక్షణాలు తగ్గిపోతాయి, కానీ సీఓపీడీలో అలా తొందరగా లక్షణాలు అనేటువంటివి తగ్గవు. ఈ విధంగా ఆస్తమాను సీఓపీడీని డిఫరెన్షియేషన్ చేస్తాము.
1: మరి దీనికి చికిత్స ఎట్లా ఉంటుందండి? ఒకవేళ చికిత్స తీసుకోకుంటే మన దాని పరిణామం ఎట్లా ఉంటుంది?
0: ఈ సీఓపీడీ వ్యాధికి రెండు రకాలుగా ట్రీట్మెంట్ ను విభజిస్తాము. ఒకటి ఏంటంటే నిలకడగా ఉండే సీఓపీడీ, రెండోది తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నటువంటి సీఓపీడీ. నిలకడగా ఉండే సీఓపీడీ అంటే స్టేబుల్ సీఓపీడీ అంటాము. అతి తీవ్రమైనటువంటి లక్షణాలు ఉండే సీఓపీడీ అంటే అక్యూట్ ఎక్సాసర్బేషన్ అని అంటాము. ఈ స్టేబుల్ సీఓపీడీ లోపల ముఖ్యంగా ఈ కుంచుకుపోయిన వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ ని పౌడర్ల రూపంలో గాని లేదంటే ఇన్హేలర్ల రూపంలో గాని లాంగ్ యాక్టింగ్ బ్రాంకో డైలేటర్స్ ను ఇస్తాము. అదేవిధంగా కార్టికోస్టీరాయిడ్స్ అని ఈ అంటే ఒక వారం రోజుల పాటు ఇస్తాము. ఇది కాకుండానే స్మోకింగ్ మానిపించడానికి కౌన్సిలింగ్ ఇస్తుంటాము. అదేవిధంగా సీఓపీడీ పేషెంట్లలో మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ గాని న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ గాని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో నాన్ ఫార్మకోథెరపీ లోపల ఇంకో పల్మరీ రీహాబిలిటేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ పల్మరీ రీహాబిలిటేషన్ లోపల ఈ చిన్న చిన్న వ్యాయామాలు చేయించడము, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడము, అలాగే ఈ సీఓపీడీ వ్యాధిపైన అవగాహన కల్పించడము, సీఓపీడీ వ్యాధిపైన ఎడ్యుకేషన్ అవేర్నెస్ కల్పించడం అనేటటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా ఒకవేళ వ్యాధి తీవ్రత ముదిరినట్లయితే వీళ్లలో కొన్ని రకాల సర్జరీలు చేస్తుంటాము. ఎంఫైసీమా అనేటటువంటిది ఉన్నప్పుడు లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ అనేటటువంటిది చేస్తాము. దీంట్లో చేసిన తర్వాత ఏమిటంటే ఊపిరితిత్తుల సామర్థ్యము మంచిగా ఉండడము, ఊపిరితిత్తులు వాటి పనితీరు

0: మెరుగుపడమంటే జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఈ ఊపిరితిత్తుల్లో గాలి గదులు కలిసిపోయి ఒక బుల్లలాగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు బుల్లెక్టమీ అనే సర్జరీ చేయడం మూలంగా ఈ సీఓపీడీ నుంచి ఈ ఉపశమనం కలిగించుకోవచ్చు. కొద్ది మందిలో ఒకవేళ ఖర్చు పెట్టుకునే వాళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు, పరిస్థితి చేజారిపోయినప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది ఊపిరితిత్తులను మార్చి కూడా మరో ఊపిరితిత్తి పెట్టుకోవచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్ ని సీఓపీడీ లోపల చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇందాక అక్యూట్ ఎక్సర్బేషన్ అనుకున్నాం కదా, ఈ అక్యూట్ ఎక్సర్బేషన్ అనేది వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ గాని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గాని వచ్చినప్పుడు దీన్ని అక్యూట్ ఎక్సర్బేషన్ అంటాము. వ్యాధి తీవ్రత ఎక్కువైపోతుంది. ఇందులో ఇంజక్షన్ రూపంలో యాంటీబయాటిక్స్ ఇవ్వడము, నెబులైజేషన్ రూపంలో బ్రాంకో డైలేటర్స్ ఇవ్వడము, అలాగే ఈ కార్టికోస్టెరాయిడ్స్ ని ఇంజక్షన్ రూపంలో ఇవ్వడము, అది కాకుండా వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువైతే ఆక్సిజన్ పెట్టాల్సి రావడము. ఒకవేళ ఆక్సిజన్ పెట్టాల్సినప్పుడు కూడా ఈ సీఓపీడీ అనేటువంటి వ్యాధి తగ్గకపోతే నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ అనేటటువంటి పరికరాన్ని పెట్టాల్సి ఉంటుంది. దీన్ని బైపాప్ అని కూడా అంటారు. ఇది పెట్టినప్పుడు సీఓపీడీ పేషెంట్లలో ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ ని సీఓపీడీ లోపల మనము తీసుకుంటా ఉంటాము.
1: మరి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ సీఓపీడీ అనేది కొంచెం తీవ్ర పరిణామాలకు గురి చేసే వ్యాధిగానే కనబడుతుంది, ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్లలో. కాబట్టి మరి ముందు నుంచి జాగ్రత్త పడితే మరి ఇటువంటి పరిణామాల నుంచి మనం తప్పించుకోవచ్చు. మరి ఇది సీఓపీడీ అనే వ్యాధి రాకుండా ఎట్లా నివారించుకోవాలి జాగ్రత్తలు?
0: సీఓపీడీ రాకుండా ఎలా నివారించుకోవాలంటే ముఖ్యంగా మనము కారణాలు తెలుసుకోవాలి. సీఓపీడీ ఎలా వస్తుందో కారణాలను తెలుసుకుని వాటిని నిరోధించినట్లయితే సీఓపీడీ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్మోకింగ్ చేయడము. బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఖచ్చితంగా సీఓపీడీ రావద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ క్షణమే మానేయాలి. ఈ బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పక్క నుండి పొగను పీల్చరాదు. అదేవిధంగా దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వాహనదారులు గాని లేకపోతే ఈ రోడ్డుకి ఇరువైపున ఉన్నటువంటి దుకాణదారులు గాని దుమ్ముకు ధూళికి మాటిమాటికి దీర్ఘకాలికంగా ఎక్స్పోజ్ కాకూడదు. ఒకవేళ పొగ తాగడము, ఈ దుమ్ముకు ధూళి ఎక్స్పోజ్ కావడం అనేటటువంటిది ఉంటే ఖచ్చితంగా వారిలో సీఓపీడీ వస్తుంది. సో ఇలాంటి నివారణ చర్యలు రాకుండా ఈ మాస్క్ అడ్డు పెట్టుకోవడం గాని పొగ తాగకుండా ఉండడం గాని చేసినట్లయితే సీఓపీడీ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. అలాగే సీఓపీడీ వచ్చినటువంటి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సీఓపీడీ ఒకసారి వచ్చిందంటే పల్మనాలజిస్టు చెప్పినట్టు ఈ ఇన్హేలర్స్ ను క్రమం తప్పకుండా వాడాలి. ఇన్హేలర్స్ ను రాంగ్ గా వాడకూడదు. అలాగే రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం సీఓపీడీ నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మంచి ఆహారం, పౌష్టికాహారం తీసుకోవాలి. ఈ ప్రోటీన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి. పండ్లు ఫలాలు తీసుకోవాలి. ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. అదేవిధంగా మంచిగా సుఖమయమైనటువంటి నిద్ర పోవాలి. 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, ప్రాణాయామం చేసినట్లయితే సీఓపీడీ నుంచి ఉపశమనము కలిగించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సీఓపీడీ నుంచి, ఈ సీఓపీడీ ఎంత భయంకరమైనా సరే ప్రతి ఒక్కరూ ఎదుర్కోవచ్చు.
1: డాక్టర్ గారు, మరి సీఓపీడీ అనే 4 అక్షరాలు చూస్తే సింపుల్ గా కనబడుతుంది, కానీ మరి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ముందు నుంచి జాగ్రత్త చర్యలు తీసుకుని మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మన సలహాలు పాటించినట్లయితే ఈ వ్యాధి బారిన మనం పడకుండా జాగ్రత్త పడవచ్చు. మరి చాలా మంచి విషయాలు శ్రోతలకు అందించినందుకు శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక సీఓపీడీ, ఐఎల్డీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 222-2225.
3: ఇంతవరకు మీరు కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు సీఓపీడీ వ్యాధికి గల కారణాలు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి

0: పదకొండో నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

ప్రకటన విన్నారు. శ్రోతలకు గమనికలు. ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 8 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

ఈరోజు ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ ఎడమ చేతి వాటం వ్యక్తుల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 13న అంటే ఈ రోజున అంతర్జాతీయ ఎడమ చేతి వాటం దినోత్సవం జరుపుకుంటారు. ఎడమ చేతితో రాయడం, పనులు చేయడం, సహజంగా ఉండే వ్యక్తుల ప్రత్యేకతను గుర్తించడం, వారి పట్ల అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచంలో చాలామంది ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారు. వారు కూడా తమ ప్రతిభను వివిధ రంగాల్లో చాటుతున్నారు. ఎడమ చేతి వాటం ఒక లోపం కాదు, అది ఒక ప్రత్యేకత. ప్రతి వ్యక్తి ప్రత్యేకమే, వారి ప్రత్యేకతను గౌరవిద్దాం. అలాగే ఈరోజు మరో ప్రత్యేకత, ప్రపంచ అవయవ దాన దినోత్సవం. ఈరోజు అవయవ దానం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. మన మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా అవసరమైన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చు.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. అంటే ఈ రోజు వరకే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu

www.ipl.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు.

0: పాట విన్నారు. ఇప్పుడు వేదాంష్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్యతేజ గారు ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంష్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంష్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంష్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంష్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఎక్కువ కామన్ గా మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ. 10 couples లో ఒక కపుల్ పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ దగ్గరికి మోస్ట్ కామన్ గా వస్తున్నారు. దానికి ఫ్యాక్టర్స్ వేరే వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్ గా కానీ, లేదు అనుకుంటే సోషల్ గా కానీ, ఏజ్ ఫ్యాక్టర్స్ తో కానీ, లేట్ సెటిల్మెంట్స్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అని అంటాం దాన్ని, అంటే ఫస్ట్ మనకి ఒక కపుల్ మ్యారేజ్ అయిన కనీసం 12 months లోపు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఉండి కన్సీవ్ అవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కపుల్గా మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు అయితే అవసరం లేదు. కానీ ఇప్పుడు కొంతమంది మనకి నార్మల్గా కూడా 2-3 months వస్తున్నారు, బట్ ఆ ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. మినిమం 1 year అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 year కూడా మనకి ఏ ప్రొటెక్షన్ తీసుకోకుండా కన్సీవ్ అవ్వలేదు పేషెంట్ అంటే అప్పుడు ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. అంటే ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఇన్ఫర్టిలిటీ కూడా పిల్లలు పుట్టకపోవడం 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. లేదు ఒకసారి బేబీ ఉంది, లేదు రికరెంట్ 1-3 అబార్షన్ అయ్యి తర్వాత పిల్లలు పుట్టడం లేదు అంటే దానికి వేరే కాజెస్ ఉంటాయి, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. మనం ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ ప్రైమరీయా సెకండరీ, అంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడూ

కన్సీవ్ అవ్వలేదా, లేదు అబార్షన్స్ అట్లా కన్సీవ్ అయ్యి అబార్షన్లు అయ్యి, లేదంటే ఒక బేబీ ఉండి సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందా, అలాంటి హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫర్టిలిటీ అనేది, ఏంటి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి, రెండు రకాలుగా ఉంటుంది. కపుల్లో ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒకరు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, ఆడవారిలో ఉన్న లోపాల కారణంగా కానీ మగవారిలోనా. కొన్ని కపుల్స్ ఏంటి ఇద్దరికీ ఉంటాయి. సో కరెక్ట్ టైంలో ఎగ్జాక్ట్ ఎక్కే టైంలో ఇద్దరికీ ఎవాల్యుయేషన్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ గో ఫర్ కరెక్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ మోస్ట్ కామన్గా 20% to 30% ఫీమేల్ ప్రాబ్లం వల్ల వస్తుంది, 15% to 20% మేల్ ఇన్ఫర్టిలిటీ వల్ల వస్తుంది. కొంతమందిలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం 40% ఆఫ్ ద కపుల్స్లో ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందిలో అసలు ఇద్దరికి అంత నార్మల్ ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. అదేంటి అంటే అన్నోన్ కాజెస్ అంటాం, దానికి కరెక్ట్గా మనము పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్లో ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఆడవారికి చూస్తాం, తర్వాత మగవారికి చూస్తాం, ఇద్దరికి ఏం లేదు నార్మల్గా ఉంది కానీ లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంది, మదర్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకుంటే సొరగేట్ మెజర్స్ ద్వారా కూడా, అంటే డోనార్ ఓవమ్ కానీ డోనార్ ఎగ్ ద్వారా కానీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉండి పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మోస్ట్ కామన్గా న్యాచురల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే ఎవరికైనా ఆడవారిలో పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వల్ల అవ్వచ్చు, లేదు గ్రోత్ సరిగ్గా లేకపోవడం, గర్భసంచి గ్రోత్ కానీ ఎగ్ గ్రోత్ కానీ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు, లేదు మేల్లో అయితే సెమెన్ అంటే ఏంటంటే వీర్య కణాలు సరిగ్గా లేకపోవడం కానీ, వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉండడం కానీ, కణాల మొటిలిటీ కానీ కణాల మూమెంట్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటంటే ఎందువల్ల వస్తుందని ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చూద్దాం. ఫీమేల్ పార్ట్నర్లో మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్, ఎగ్ రిలీజ్ అయింది అంటే ఆ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి దాకా వెళ్ళలేకపోవడం. గర్భసంచికి రెండు ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, వాటి ద్వారా గర్భసంచి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఆ ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉన్నా, ట్యూబ్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా అది వెళ్ళదు కాబట్టి అప్పుడు ఇన్ఫర్టిలిటీ రావచ్చు. నెక్స్ట్ కాజ్ ఏంటంటే యూట్రస్. యూట్రస్లో ఏం డిఫెక్ట్ ఉంది, యూట్రస్కి గడ్డల్లాగా అట్లా ఏమైనా ఫైబ్రాయిడ్స్ అంటాం కదా అలా ఏమన్నా అయినా, లేదా యూట్రస్లో ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడైతే ఆ ఎగ్ వీర్యకణాలతో కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయిందో, బేబీ ఫామ్ అయిందో, ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత గర్భసంచికి వచ్చి అతుక్కోవాల్సి ఉంటుంది. ఆ అతుక్కోవడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అదే ఒక రీజన్. నెక్స్ట్ వన్ వచ్చేసి గర్భసంచి మూతి దగ్గర వీర్యకణాలు పైకి రావడానికి ఏమన్నా దారిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, అవి కూడా దీనికి రీజన్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ బాగున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అనుకుంటే ఇంకొకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అతనిలో. హార్మోన్స్ బాడీలో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఏంటంటే ఈ హార్మోన్స్ అన్ని లేడీస్లో కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వడం టైంకి, ఆ ఎగ్ కరెక్ట్ ప్రాపర్గా గ్రో అవ్వడం ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఎగ్ క్వాలిటీ సరిగ్గా రాక మన కన్సీవింగ్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఓవ్యులేషన్ ప్రాబ్లం. ఓవ్యులేషన్ అంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం. ఇప్పుడు నీటి బుడగల ప్రాబ్లం అన్నది ఎవరిలోనైనా ఎక్కువగా వస్తుంది, పెళ్లి అయిన వాళ్ళలో కానీ పెళ్లి కాని వాళ్ళలో కానీ మోస్ట్లీ. ఏంటంటే దీనికి రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్, ఎక్కువగా ఒకే దగ్గర కూర్చొని ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, లావుగా ఉండడం, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే అడిపోజ్ టిష్యూ అనే కొవ్వు అనేది ఎక్కువగా మన పేరుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ కొవ్వు ద్వారా ఆ హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళలో ఎగ్ గ్రోత్ సరిగ్గా ఉండదు, ఎగ్స్ అన్నవి ప్రాపర్ సైజ్కి రాకుండా ఎగ్ గ్రోత్ అనేది ఉండదు, సో ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఇది మోస్ట్ కామన్గా ఈ కాలంలో అయితే మోస్ట్ కామన్గా పీసీఓడీ అనేది ఎక్కువగా ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబ్స్లో, ట్యూబ్స్లో ఏంటంటే ట్యూబల్ బ్లాక్, ట్యూబ్ బ్లాక్ ఉంది, ట్యూబ్ కంప్లీట్గా మూసుకుపోయింది అనుకోండి, రిలీజ్ అయిన ఎగ్ అది క్వాలిటీ ఎగ్ అయినా కాకపోయినా అది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏంటంటే వచ్చిన ఎగ్ కూడా యూట్రస్ని రీచ్ అవ్వదు అనమాట. ఆ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల కూడా కన్సీవింగ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాకుండా ఉండేది గర్భసంచిలో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే గర్భసంచికి గడ్డలు రావడం కానీ, లేదు గర్భసంచి పొర ఎక్కువగా మందం రీచ్ కాలేకపోవడం, ఫర్టిలైజ్ అయిన ఎగ్ అన్నది వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలి, అంటే ఏంటి గర్భసంచికి అతుక్కొని అక్కడ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఆ గర్భసంచి పొర దానికి కావాల్సినంత ప్రాపర్ మందం లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అతుక్కోక మనకి ప్రెగ్నెన్సీ రాదన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, గర్భసంచికి కానీ గర్భసంచి చుట్టుపక్కల కానీ మొత్తం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ రానివ్వదు, అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఏజ్ ఫ్యాక్టర్స్. మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మోస్ట్ కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్

రావచ్చు. అదే ఫీమేల్స్, ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ అంటే మేల్ పార్ట్నర్కి దేనివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వస్తుంది అంటే తక్కువగా స్పర్మ్ కౌంట్, వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండడం, లేదా వీర్యకణాల్లో గ్రోత్ ప్రాపర్గా లేకపోవడం, అంటే వాటి ఉండాల్సిన షేప్ సైజులో డిఫరెన్స్ రావడం, వాటి మోటిలిటీలో అంటే అవి కదలికలో ప్రాబ్లం ఉండడం. మామూలుగా వీర్యకణాలు అన్నవి గర్భసంచి మూతి ద్వారా గర్భసంచి లోపల నుంచి మొత్తం పాస్ అయ్యి ట్యూబ్లో ఎగ్ని కలుసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి మూమెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి వీర్యకణాలది. అలాంటి మూమెంట్ ప్రాపర్గా లేకపోయినా అవి ట్యూబ్ని రీచ్ అవ్వక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ మూడు ఇట్ కామన్, తక్కువ స్పర్మ్స్ ఉండడం, సైజ్ అండ్ షేప్ కరెక్ట్గా లేకపోవడం, ట్రాన్స్పోర్ట్లో కదలికలో ప్రాబ్లం ఉండడం, ఈ మూడు అన్నవి మెయిన్ రీజన్స్. తక్కువ స్పర్మ్ కౌంట్ ఎందుకు వస్తుంది? ఒకటి, మేల్ పార్ట్నర్లో మనకి స్పర్మ్ని ఏంటంటే ఆ వీర్యకణాలు ఫామ్ అవ్వడంలో ఇబ్బంది పడడం, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం అన్నమాట. వీర్యకణాలు ఎక్కడైతే ఎగ్స్ అనేది వాళ్ళ మేల్స్లో ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉండడం, వాటి ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండడం. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ టెస్టిస్ అంటాం, ఆ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయిన వీర్యకణాలన్నీ సెమెన్లోకి అంటే ఏంటంటే వీర్యంలోకి రాగలగాలి. ఆ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తక్కువ స్పర్మ్ కౌంట్ అనేది మోస్ట్ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ వీటన్నిటికీ తీసుకుంటూ ఉంటే మనము తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కొన్ని కపుల్స్లో అయితే ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది, అంటే మేల్ పార్ట్నర్లో అయితే మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేసుకుంటూ వీ కెన్ ట్రీట్ ఫైర్. లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్తో ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు వాళ్ళు, సెట్ అయ్యే పరిస్థితిలో లేదు ఆ ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో డోనార్ ఎగ్, డోనార్ స్పెర్మ్ అనేది కూడా వచ్చాయి. కానీ అవి ఫస్ట్ ఇవన్నీ పాసిబిలిటీస్ అన్ని రూల్ అవుట్ అయ్యి తర్వాత అసలు అలాంటి ఛాన్సెస్ ఏం లేవు అన్నప్పుడు నెక్స్ట్ వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అన్ఎక్స్ప్లెయిన్ అంటాం అనమాట. ఏంటంటే రీజన్ ఏం కనబడదు మనకు, అన్ని నార్మల్ ఉంటాయి. ఫీమేల్ పార్ట్నర్లో అన్ని నార్మల్ ఉంటుంది, మేల్ పార్ట్నర్లో అన్ని నార్మల్ ఉంటుంది, బట్ కన్సీవింగ్లో ప్రాబ్లం ఉంటుంది. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ కావడానికి ప్రాబ్లం ఉంటుంది. అది మోస్ట్ కామన్గా 20% ఆఫ్ ద కపుల్స్లో చూస్తూ ఉంటాం మనం. దానికి మనం ఏంటంటే పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే కరెక్ట్ టైం ఆఫ్ ఫర్టిలైజేషన్ కపుల్కి తెలియకపోవడం, అది మోస్ట్ కామన్గా ఉంటుంది. ఏంటంటే కరెక్ట్గా ఎగ్ 14th day ఆఫ్ సైకిల్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన టైంలో ఫర్టిలైజేషన్ అవుతేనే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినాక వితిన్ 24 అవర్స్లో అంటే అది వీర్యకణంతో కలవకపోతే ఎగ్ అన్నది చనిపోతుంది. సో మనకు ఆ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో కరెక్ట్ టైం ఆఫ్ ఇంటర్ కోర్స్ తెలియక కూడా మోస్ట్ కామన్గా ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్, మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఎగ్ క్వాలిటీ అనేది బాగున్నా సక్సెస్ఫుల్గా నార్మల్ కన్సీవ్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఎగ్ క్వాలిటీ బాగున్నా కూడా బట్ అది ఫర్టిలైజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చూసుకొని దెన్ వీ షుడ్ ట్రీట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉన్నాయని ఎలా కనుక్కుంటాము? ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్లో ఓవ్యులేషన్ అంటే ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. కాబట్టి ఒక అల్ట్రాసౌండ్ బేసిక్ స్కానింగ్ చేసుకుంటే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, నీటి పిడుగుల ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మనకు తెలిసిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ ఇంకా అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా, అంటే ట్యూబ్ పేటెన్సీ మనం చూసుకోవాలి. ఓపెన్ ఉంది అంటే మనకు కన్సీవింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బ్లాక్ ఉంటే ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. సో ట్యూబల్ బ్లాకేజ్ ఎట్లా తెలుసుకుంటామంటే ఓన్లీ ఒక ఎక్స్రే ఉంటుంది, హెచ్ఎస్జి అనే ఒక టైప్ ఆఫ్ ఎక్స్రే ఉంటుంది అనమాట. ఆ ఎక్స్రే ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమున్నా మనకు స్కాన్లో తెలిసిపోతుంటే, ఇవన్నీ కాకుండా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీ తెలుసుకోవడానికి కూడా మనకు స్కాన్లో కాకుండా హార్మోనల్ ఎనాలిసిస్ చేసుకుంటూ ఆ హార్మోన్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మేల్లో అయితే అది మేల్ పార్ట్నర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఎలా చూస్తామంటే స్పర్మ్ టెస్ట్స్ అనేది ఉంటుంది, స్పర్మింగ్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్ చేసుకొని సెమెన్లో క్వాంటిటీ క్వాలిటీ మార్ఫాలజీ అంటే ఏంటంటే సైజ్ షేప్ కూడా మనకు తెలిసిపోతాయి. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెమెన్ అనాలిసిస్లో తెలిసిపోతుంది మనకి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నెక్స్ట్, మనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం దీనికంటే ప్రాపర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం బయట నుంచి హార్మోనల్స్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ అయ్యేది చూసుకొని ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని సీక్వెన్షియల్గా స్కాన్ చేసుకుంటూ చూసుకుని ఆ టైంలో కలిసి ఉండమని పేషెంట్స్కి మనం సలహా ఇస్తూ ఉంటాం అనమాట. ఆ ద్వారా మోస్ట్ కామన్గా టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ వాళ్ళకి చెప్తూ ఉంటాం మనం. అలా చేయడం వల్ల మోస్ట్ కామన్గా సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ ప్రాబ్లం అయితే ఉందంటే ఇప్పటికిప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనకు చాలా వచ్చాయి, IUI అని, IVF అని, ICSI అని. IUI అంటే ఏంటంటే మేల్ పార్ట్నర్ అంటే వీర్యకణాలన్నీ తీసుకొని డైరెక్ట్గా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మదర్కి గర్భసంచిలోకి మనం ఎక్కిస్తాం అన్నమాట.

0: అదేంటంటే మనము ఇప్పుడు గర్భసంచి మూతి నుంచి ద్వారా మనమే పైకి ఇస్తాం ఇంకా. సో దాని ద్వారా ఫర్టిలైజేషన్కి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది ఐయుఐ. లేదు, ఐయుఐ ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఏంటంటే మనం ఇచ్చేది కూడా సరిపోవట్లేదు ఆ మూమెంట్కి అనుకుంటే, ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్ తీసి మేల్ పార్ట్నర్ నుంచి వీర్యకణాల ద్వారా బయటనే ఫర్టిలైజ్ చేసి, ఆ ఫర్టిలైజ్ అయిన తర్వాత వీర్యకణం కలిసిన తర్వాత ఉండే బేబీని మనం గర్భసంచిలో ఇంప్లాంట్ చేస్తాం. దీన్ని ఐవీఎఫ్ అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనమాట, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం కదా అది. అలా కూడా మనకి ఇప్పుడు చాలా వచ్చాయి. అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని వీ కెన్ గో ఫర్దర్. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీస్ ట్రీట్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి, బట్ అవి ఇంకా మనకి ఎంత కరెక్ట్గా అయితే ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంటేషన్లోనే ఉన్నాయి, బట్ అవి మోస్ట్లీ ఇంకా టైం పడుతూ ఉండొచ్చు. బట్ ఈ ప్రాపర్గా న్యాచురల్ కన్సెప్షన్కి, ఐవీఎఫ్కి, ఐయుఐకి ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ, వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సలహాలు, సూచనలు అందించారు.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: to the injured Baloch people amounts to genocide, something the international community needs to acknowledge and condemn outright. The Baloch are a brave community with the demonstrated standards of uprightness. They will neither be intimidated nor be defeated, despite the use of disproportionate and unjustifiable force by Pakistan.
1: The Board of Control for Cricket in India, BCCI, and the Afghanistan Cricket Board, ACB, have confirmed that Afghanistan will host India for a three-match T20 international series at the Arun Jaitley Cricket Stadium in Delhi from 13th to 17th of next month. The series is part of Afghanistan's Future Tours program and will be played in India, where Afghanistan has hosted its home fixtures in recent years. And now for a look at today's newspapers, it's over to Saira Mushtaba.
2: Thank you, Sarabjit. Most newspapers today open with details of proceedings in Parliament. Parliament passes NCDC, Keralam bills, Lok Sabha clears mines, minerals bill. FCRA bill sent to JPC amid opposition din. Is the lead in the Asian age? Shah ready to debate student protest, notes the Tribune. Speaking at the release of former President Ramnath Kovind's autobiography, PM hails Kovind's journey from humble beginnings to the presidency, says the statesman. The Indian Express on its editorial page under the caption, "The Next Step to the Moon," talks about India-US partnership in space cooperation. The two space agencies, ISRO and NASA, have never worked so closely together. With NASA asking ISRO to join its moon base program, an ambitious project to establish a permanent research station on the moon where astronauts can live, work and carry out experiments for extended periods of time. And finally, catching the Gen Z mode, Delhi police goes kuchu puchu to warn against deadly mancha, mentions the Pioneer. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Sarah. And now before we end the bulletin, the headlines once again. Foreign Contribution Regulation Amendment Bill referred to Joint Parliamentary Committee for further scrutiny. Calcutta High Court cancels all OBC certificates issued under revised rules introduced by previous Trinamool Congress government in West Bengal. Punjab Pharmacy Officers recruitment stayed by High Court over allegations of organized cheating. IMD predicts heavy rainfall in Odisha and Gangetic West Bengal due to formation of low pressure area over North Bay of Bengal. More than 30 civilians, including women and children, killed in Pakistani airstrikes in Surab district of Balochistan. And in cricket, BCCI confirms India versus Afghanistan T20 international series in September. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు స్వాతంత్ర్యోద్యమంలో నారీశక్తి మేడం భీకాజీ కామ ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మాలిటి భువనేశ్వర్ గారు.
4: నాటి భారతావని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి పురుషులతో సమానంగా తుపాకీ పట్టిన చేతులతో సత్యాగ్రహ దీక్షలతో కదం తొక్కిన వీర నార్యమణులు ఎందరో. మన స్వాతంత్ర పోరాటాన్ని తలుచుకోగానే ముందుగా గుర్తుకొచ్చేది ఝాన్సీ లక్ష్మీబాయి. "నేను నా ఝాన్సీని ఇవ్వను" అని గర్జించి పసిబిడ్డను వీపుకు కట్టుకుని ఆంగ్లేయులపై కత్తి చూపిన ఆమె సాహసం భారతీయ మహిళా శౌర్యానికి నిలువెత్తు నిదర్శనం. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొని విదేశీ వస్త్రాల బహిష్కరణను ముందుండి నడిపిన సరోజినీ నాయుడు దేశంలో మొదటి మహిళా గవర్నర్గా రికార్డు సృష్టించారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో అజ్ఞాతంలో ఉంటూనే కాంగ్రెస్ రేడియోను నడిపి ప్రజలలో విప్లవాగ్ని రగిలించిన అరుణ అసఫలి, అలాగే బ్రిటిష్ సైన్యానికి సింహస్వప్నంగా మారిన ఝాన్సీ రాణి రెజిమెంటుకు నాయకత్వం వహించిన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వంటి వీర వనితలు భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయులు. అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి దువ్వూరి సుబ్బమ్మ, హోనాక కనకమ్మ వంటి వారు తమ ఆస్తులను, జీవితాలను దేశసేవకే అంకితం చేశారు.

0: ఈ స్వతంత్ర యజ్ఞంలో కేవలం భారతీయ మహిళలే కాకుండా విదేశాలలో జన్మించి భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించి పోరాడిన విదేశీ మహిళల పాత్ర కూడా అత్యంత కీలకమైనది. ముఖ్యంగా సిస్టర్ నివేదిత, స్వామి వివేకానంద శిష్యురాలైన ఈమె బెంగాల్ విప్లవకారులకు వెన్నుదన్నుగా నిలిచి యువతలో దేశభక్తిని నూరిపోశారు. అలాగే అనిబిసెంట్ హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని స్థాపించి భారతదేశానికి స్వతంత్ర పాలన కావాలని బ్రిటిష్ పాలకులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా సేవలు అందించారు. అట్లాగే మేడం బీకాజీ కామా, జర్మనీలోని స్టూట్గార్డ్లో 1907లోనే భారతదేశపు తొలి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అంతర్జాతీయ వేదికపై మన స్వతంత్రకాంక్షను చాటారు. ఈరోజు ఆమె వర్ధంతి. ఈ సందర్భంగా స్వతంత్ర పోరాట ధీర వనిత మేడం బీకాజీ కామా, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: భారత స్వాతంత్ర పోరాటం వైవిధ్యభరితం, వివిధ భావజాలాలు సిద్ధాంతాలకు నిలయం, స్త్రీ పురుష కుల మత భేదాలకు అతీతంగా కొనసాగింది. స్వదేశంలో ఉండి పోరాటం జరిపిన వారితో పాటు విదేశాల్లో ఉండి పోరాటం చేసిన వారు ఉన్నారు. వారిలో అగ్రస్థానంలో ఉన్న విప్లవ వీర వనిత మేడం బీకాజీ కామా. ఈమె జీవితం పోరాట పదం కూడా వైవిధ్యభరితం. 1861 సెప్టెంబర్ 24వ తేదీన నాటి బొంబాయి ప్రెసిడెన్సీలోని ప్రముఖ పార్సీ కుటుంబంలో జన్మించారు. జియాబాయి, సరాబ్జీ, ప్రేమ్జీ పటేల్ వీరి తల్లిదండ్రులు. బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసే కుటుంబం వారిది. అయితే ఈమె అందుకు వ్యతిరేకం. అలెగ్జాండ్రా నేటివ్ గర్ల్స్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఆంగ్ల విద్యాభ్యాసం చేశారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్ర పోరాట యోధుల గాథలను చదివారు. ఆమెలో దేశభక్తి ఉప్పొంగింది. తల్లిదండ్రులకి ఆ పని ఇష్టం లేదు. ఆమె దృష్టిని మరల్చే ఆలోచన చేశారు. తోటి పార్సీ కుటుంబానికి చెందిన న్యాయవాది, ధనవంతులకు ముఖ్యంగా బ్రిటిష్ వారికి అనుకూలుడైన రుస్తుంజీ కామాకిచ్చి వివాహం చేశారు. ఆ కుటుంబంలోకి వెళితే ఆమె మనసు మారి బ్రిటిష్ వారి పట్ల అనుకూలురాలుగా ఉంటుందని ఆలోచించారు ఆమె తల్లిదండ్రులు. కాని ఆమెకు భర్తతో అభిప్రాయ భేదాలు కలిగాయి. ఆమె మనసు దేశభక్తి వైపే మరలింది. ఆమె సాంఘిక సేవకురాలిగా ప్రజలకు దగ్గరైంది. ఆ రోజులలో ప్లేగు వ్యాధి కలకలం ఎక్కువగా ఉండేది. 1896 నాటికి బొంబాయిలో కరువు తాండవమాటంతో పాటు బుబోనిక్ ప్లేగు వ్యాధి విజృంభించింది.

మెడికల్ కాలేజీ వైద్య బృందంతో పాటు కామా కూడా వైద్య శిబిరంలో పాల్గొని ప్లేగు బాధితులకు సేవలనందించారు. ఒకవైపు సేవలనందిస్తూనే మరోవైపు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనమని వారిని ఉద్బోధించేవారు. చివరకు ఈమె కూడా ప్లేగ్ బాధితురాలయ్యారు. వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లారు. తానొకటి తెలిస్తే దైవమొకటి తెలుస్తుందంటారు పెద్దలు. ఆరోగ్యం బాగైన కుమార్తె తమ దగ్గరికి వస్తుందనుకున్న తల్లిదండ్రులకు ఎదురు చూపే మిగిలింది. ఈమె లండన్లోనే ఉండిపోవడానికి, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి సన్నద్ధమయ్యారు. లండన్లో ఈమెకు ఒక అపురూప అవకాశం లభించింది. భారత కురువృద్ధుడు, 3 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీ దాదాబాయి నవరోజుకి కార్యదర్శిగా పనిచేసే అవకాశం లభించింది. బ్రిటిష్ వారి దోపిడీ విధానాన్ని, భారతీయుల ఆర్థిక వెనుకబాటుతనాన్ని, స్వేచ్ఛ లేక భారతీయులు పడుతున్న బాధలని అర్థం చేసుకున్నారు. బ్రిటిష్ పార్లమెంటుకి నవరోజీ పోటీ చేసిన సమయంలో ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను గమనించిన విషయాలని, భారతీయులకి స్వాతంత్ర్యం అవసరమనే అంశాన్ని తన ఉపన్యాసాలలో సోదాహరణలతో వివరించేవారు. లండన్లో హైడ్ పార్క్, కాక్స్టన్ హాల్ మొదలైన ప్రదేశాల్లో సమావేశాలను నిర్వహించి ప్రసంగించారు. ఈ సమావేశాలకు వివిధ భావజాలాల నాయకులు హాజరవడం గొప్ప విశేషం. శ్యామ్జీ కృష్ణవర్మ, బిడి సావర్కర్, లాలా లజపతిరాయ్, విపిన్ చంద్రపాల్, జవహర్లాల్ నెహ్రూ మొదలైన వారు ఆమె చెప్పిన విషయాలను శ్రద్ధగా వినేవారు. వీరి ఉపన్యాసాలకు లభించిన స్పందనను గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఈమె మీద దేశద్రోహి అని ముద్ర వేసింది. భారతదేశంలోకి ఈమె ప్రవేశించకూడదని ఆంక్షలు కూడా విధించింది. అయితే సూర్యుని అరచేతిలో ఆపలేం కదా, ఈమె భారతదేశంలోకి రానేకపోతేనేం, అనేక దేశాలు ఉన్నాయి కదా, ముఖ్యంగా బ్రిటన్ వ్యతిరేక దేశాలు, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అమెరికా, స్కాట్లాండ్లలో పర్యటించారు. ప్రవాస భారతీయులను తన ఉపన్యాసాల ద్వారా జాగృత పరిచారు. భారతదేశంలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేవారు. బ్రిటన్ చేతిలో బందీ అయిన భరతమాతను దాసశృంఖలాల నుంచి విముక్తి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఇలా జరుగుతూ ఉండగా ఈమె గొప్ప సాహసం చేశారు. 1907 ఆగస్టు 22వ తేదీన జర్మనీలోని స్టట్ గార్డ్ అనే ప్రదేశంలో 2వ అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అక్కడ ఒక మహిళ హఠాత్తుగా లేచి నిలబడ్డారు. అందరూ ఆశ్చర్యచకితులై చూస్తుండగానే భారతీయ స్వాతంత్ర పతాకాన్ని ఆవిష్కరించారు. ఇది ఈనాటి జాతీయ పతాకం కాదు, ఇది భారత స్వాతంత్ర్యోద్యమ పతాకం. అందరూ లేచి నిలబడి దీన్ని గౌరవించండి, వందనం చెయ్యండి అని స్వరాన్ని పెంచి ఆదేశించినట్లు అడిగారు. అందరూ హాజరయ్యి లేచి నిలబడి పతాక వందనం చేశారు. విదేశాలలో భారత పతాకాన్ని ఎగురవేయడం సామాన్యమైన విషయం కాదు, అదొక అద్భుతం. ఆ అద్భుతాన్ని సృష్టించిన వారు ఒక మహిళ కావడం, ఆమె మేడం కామా కావడం భారతీయులకి, ముఖ్యంగా భారతీయ మహిళలకి గర్వకారణం. అది జాతీయ పతాకం కాదు అనుకున్నాం కదా, మరేమిటి? శ్రీ విడి సావర్కర్ తయారు చేసిన ముచ్చటైన 3 రంగుల జెండా అది. కాషాయం, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో 8 తామర పుష్పాలతో కూడినది. కాషాయ రంగు మీద దేవనాగరి లిపిలో వందే మాత్రం నినాదం రాశారు. సూర్యచంద్ర చిహ్నాలు కూడా కనిపిస్తాయి. జర్మనీ నుంచి మరలా ఫ్రాన్స్కు వెళ్లారు కామా. 7 నిమిషానికి ఏమి జరుగును, ఎవరూ హించెదరు అన్న చందాన ఒక క్లిష్టమైన మార్పు సంభవించింది. బ్రిటన్ ఫ్రాన్స్లకు శత్రుత్వం ఉండటంతో ఫ్రాన్స్ కామాకి ఆశ్రయం కల్పించింది. కాని 1914-1918 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ బ్రిటన్తో మిత్రత్వం నెరిపింది. ఈ కారణంగా కామాను నిర్బంధించాలని భావించింది ఫ్రాన్స్. అందుచేత కామా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె విప్లవోన్ముఖురాలయ్యారు. దేశ విదేశాలలోనూ విప్లవీరులను కలిసి చర్చలు జరిపారు. బాంబుల తయారీలో శిక్షణను అందించారు. ప్రవాస భారతీయుల అండదండలతో డబ్బు, ఆయుధాలని మన దేశానికి పంపేవారు. రష్యాలో బోల్షెవిక్ విప్లవం తర్వాత లెనిన్ ఆహ్వానాన్ని అందుకున్నారు రష్యాకి రమ్మని. కాని సున్నితంగా తిరస్కరించారు ఆమె. 1914లో ఫ్రాన్స్ వీరిని అరెస్టు చేసి జైలు శిక్షను విధించింది. 1917 నవంబర్లో తీవ్ర అనారోగ్యంతో విడుదలయ్యారు. కాని వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలని షరతు పెట్టారు. 1918 తర్వాత ఫ్రాన్స్లోని తన ఇంటికి చేరారు. 1935 తర్వాత

0: ఆ పర్శవ్యాత వ్యాధి సంక్రమించింది. మాతృదేశానికి రావాలనిపించింది ఆమెకు. అనుమతి ఇవ్వమని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరారు. 1935 నవంబర్ నాటికి మాతృభూమిని చేరారు. ఇంకా స్వాతంత్రం రాలేదని ఆమె మనసు బాధపడుతూనే ఉంది. ఉద్యమాలకి ఉపనందించేవి పత్రికలు. ఈమె పత్రికలను నిర్వహించి పంపిణీ చేసిన విధానం మనని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గొప్ప విప్లవ వీరుడు మదన్ లాల్ ఢింగ్రా కర్జన్ విల్లీని హతమార్చిన గొప్ప విప్లవ వీరుడు. వీరి పేరు మీద మదన్ తల్వార్ పత్రికని బెర్లిన్లో ముద్రించి పాండిచ్చేరి ద్వారా భారతదేశానికి పంపించారు. పాండిచ్చేరి ఫ్రాన్స్ వారి వలస ప్రాంతం కావడం వల్ల ఇది సాధ్యమైంది. వందే మాత్రం పత్రికని స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ లలో ముద్రించి స్వదేశానికి పంపించేవారు. భారత స్వాతంత్ర పోరాటం 1857కు సంబంధించిన వివరాలతో ఒక గ్రంథాన్ని ముద్రించారు. ఈ ప్రతులకు డాంటే వ్రాసిన డాన్ క్విక్సోట్ గ్రంథపు అట్టలను ముఖచిత్రంగా వేసి భారతదేశానికి పంపించేవారు. సుమారు 100 ఏళ్ల క్రితమే పత్రికలని విప్లవ గ్రంథాలని తెలివిగా సమస్యలను అధిగమించి మన దేశానికి పంపించిన ఆమె ధైర్య సాహసాలకు హ్యాట్స్ ఆఫ్ అనవలసిందే కదా. ఇంగ్లండ్లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని, ఫ్రాన్స్లో పారిస్ ఇండియన్ సొసైటీలను స్థాపించి ఉద్యమాలను నడిపారు. మహిళా సాధికారతను గురించి కూడా బాధపడేవారు. భారతదేశం స్వతంత్ర దేశంగా ఉన్నప్పుడు మహిళలకు ఓటు హక్కుతో పాటు అన్ని హక్కులు వాటంతటవే వస్తాయి అని ఆశావాద దృక్పథాన్ని వెల్లడించారు. అయితే ఇప్పటి మహిళల పరిస్థితులను చూస్తే ఆవిడ మనస్సు ఎంత క్షోభిస్తుందో మరి. ఈ విధంగా బాల్యం నుంచి బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకతను పెంచుకుని అనారోగ్య కారణంగా బ్రిటన్ వెళ్లి తరువాత విదేశాల నుంచే విప్లవ కార్యకలాపాలు జరిపిన అకళంక దేశభక్తురాలు, పత్రికా నిర్వాహకురాలు, గ్రంథకర్త, ముఖ్యంగా కరపత్రాలు, సమాచార పత్రాలని, పత్రికలని, గ్రంథాలను రహస్యంగా జన్మభూమికి తరలించిన తెలివైన విప్లవ వనిత మేడం భికాజీ రుస్తుంజీ కామాకు ఆగస్టు 13వ తేదీ వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.
1: ఇంతవరకు మీరు స్వతంత్ర పోరాట ధీర వనిత మేడం భికాజీ కామా, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.

ఇంతవరకు మీరు స్వాతంత్ర్యోద్యమంలో నారీశక్తి మేడం భీకాజీ కామా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మాలింటి భువనేశ్వర్ గారు.

ఈ కొత్త ఉదయాన్ని మరింత మధురంగా మార్చే స్వరాల సందడి మొదలు కాబోతోంది. మీ భావాలకు అద్దం పట్టే పాటలు, మీ జ్ఞాపకాలను మెల్లగా తాకే గీతాలు, మీరు వాట్సప్ ద్వారా కోరుకున్న మీ ఇష్టమైన పాటలతో ఇప్పుడు ప్రారంభమవుతోంది హృదయ రాగాలు 103.2 మెగాహెర్ట్స్ పై. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో వింటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మరి మీ మనసుకు నచ్చిన పాట కోసం ఆ పాట వివరాలు మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066 ఈ నంబర్కి మీ పాట వివరాలు పంపించండి. నేను వినిపించేస్తాను మీ మనసుకు నచ్చిన పాట. మరి ఫస్ట్ రిక్వెస్ట్ పంపించిన వారు మూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక వీరందరూ అడుగుతున్నారు మా కోసం 16 ఏళ్ల వయసు సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినిద్దాం ఈ పాట.

0: కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
3: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444004837.
6: ఇదేంటి కొత్తదా?

0: ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.

0: విరామానంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి తర్వాత మెసేజ్ పంపించిన వారు నిర్మల్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం బాలు సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందామా ఈ పాట.
1: वैसे जी जैसे जीने को दिल बोला तो उसके लिए शायरी का दुश्मन के लिए जंगल का शेर कर देगा ढेर.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి ఇప్పుడు మనం సానుభావ కార్యక్రమాలు మీరు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో కూడా వినవచ్చు.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు వర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసుకుని హృదయ రాగాలు కార్యక్రమంలో మీ మనసుకు నచ్చిన పాటలు వింటున్నారు. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త ఇంకా వారి కుటుంబ సభ్యులు మరి వీరందరూ కోరుతున్నారు కృష్ణ ప్రేమ సినిమా నుంచి ఈ పాటను వినిపించమని. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: శ్రోతలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్ మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం నేను నా దేశం సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినిద్దాం ఈ పాట.

శ్రీదేవి గారి జయంతి సందర్భంగా మా కోసం దేవత సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దుర్మల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: ఫోన్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
0: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
0: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
0: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసును దోచుకున్న పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధ, మున్న ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరికీ సంబంధం జై సినిమా నుంచి ఈ పాట.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయరాగాలు కార్యక్రమంలో. ఇప్పుడు మీరు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా వినవచ్చు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

మరి నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు కామారెడ్డి జిల్లా భవానీపేట నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాయతుల్లా. మరి వీరందరూ అడుగుతున్నారు, మా కోసం శ్రీదేవి గారి ఏదైనా పాట వినిపించండి అంటూ వాట్సాప్ సందేశం పంపించారు. మరి వీరి కోసం క్షణక్షణం సినిమా నుంచి ఈ పాట విందామా?

శ్రోతలు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు పాల్వంచం నుంచి శంకర్, సుధా, జ్యోతి, సిద్ధార్థ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఈ పాట వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందాం ఈ పాట.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు. మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత మెసేజ్ పంపించారు. సూక్తి శుద్ధాలో ఈరోజు వినిపించిన మహితోక్తులు చాలా బాగున్నాయి అంటూ, అలాగే స్వాతంత్ర సమపార్చులలో ఎందరో మహానుభావులు సమితలుగా మారి చిరస్మరణీయులుగా నిలిచిన వారిలో బీకాజీ కామగారి దేశభక్తి అనిర్వచనీయం. భారత విప్లవ తల్లిగా పేరు గడించిన ఆ మహాతల్లికి నివాళులు అర్పిస్తూ వారి జీవిత చరిత్రను వినిపించిన శ్రీ మానేటి భూమేశ్వర్ గారికి, శ్రీ కృష్ణ శరత్ బాబు గారికి ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇలాగే మా కార్యక్రమాలు వింటూ ఉండండి, మీ అభిప్రాయాలు తెలుపుతూ ఉండండి. కానీ అలాగే మీ పేరు, ఊరి పేరు టైప్ చేసి పంపించండి. మరి కార్యక్రమంలో చివరిగా విందాం గోవింద గోవింద సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించారు యాదాద్రి భువనగిరి నుంచి వేణమ్మ పద్మశాలి బాలయ్య బాబు. వీరి కోసం విందాం ఈ పాట.

ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

హాకసవాణి వార్తల ముఖ్యాంశాలు. మేడ్చల్ మల్కాజ్గిరిలో నోటీసులు లేకుండానే వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కాంపౌండ్ వాల్స్ ను హైడ్రా కూల్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ సుమోటో కేసు నమోదు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారులపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మధుమేహ బాధితుల పాదాల పుండ్ల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఏసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటో ఫార్మాసిటికల్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విర్డిస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ధరణి పోర్టల్ అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల భూములు లాక్కున్న బీఆర్ఎస్ నేతల పేర్లను వెల్లడించాలని కోరిన ఆయన, ఇంత పెద్ద భూ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది స్వర్ణయుగమని బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు. సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు సిద్దిపేటలో పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు సమక్షంలో ఆయన మాట్లాడుతూ, తాను బ్రిటన్ లార్డ్ అయినప్పటికీ మొదట మట్టిబిడ్డనేనని తెలంగాణ మట్టిబిడ్డనేనని తెలిపారు. తెలంగాణలో 2014-26 మధ్యకాలంలో 520 ఆర్ఓబి ఆర్యుబీలు నిర్మించినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్సభలో బుధవారం చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో 20 నిర్మించామని, కొత్తగా 43 కోట్ల రూపాయలతో 4 మంజూరు చేశామని చెప్పారు. ఇవి వికారాబాద్ పర్లి సెక్షన్లో ఎల్సీ నెంబర్ 8923ల వద్ద నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపుదల కోసం ఉద్దేశించిన మిషన్ కర్మయోగి పురోగతిపై లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందనరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఐగాట్ పోర్టల్లో 1.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని, 23 భాషల్లో

5600 పైగా కోర్సులు అందుబాటులో ఉంచి నిరంతర శిక్షణ అందిస్తున్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. నేను మీ ఆర్జే విశాలి. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 వరకు వచ్చిన సినిమాలలోని హిట్ సాంగ్స్ ను మీరు వినాలనుకుంటే మీ పేరు, పాట పేరు వివరాలను 0402320852 నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు కోరుకున్న పాటలను వినేయండి.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC, LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ eKYC.
3: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా వస్తున్న పాట సరిలేరు నీకెవరు చిత్రం నుండి మధుప్రియ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నందిపేట నుండి వెంకటేష్, ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నర్హరి, లక్ష్మి జిందం భానుతేజ, మృదుల ఉదయ్ కిరణ్, అంగూరు ఉదయ్ రేఖ, భాను రియాన్స్, హన్నహిత్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట అలా వైకుంఠపురం చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలగొందల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ కోరుతున్నారు. అలాగే కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లంద నుండి రాజేష్ ఖన్నా చిన్నపాసి అనితారాజు సునీతారాజు భానురాజు అమిత్ ఖన్నా అమ్మి కోరుతున్నారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు మెట్పల్లి శివాజీనగర్ నుండి సంబారి శేఖర్ భూలక్ష్మి హరీష్ రష్మిత చైత్ర చక్రి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ గురువారం అనగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛా లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పేడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085223 2324085253, మరొక నంబర్ 2955059023 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛా లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోనంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:15 దాటి 27 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ఫిదా చిత్రం నుండి మధుప్రియ రామ్ కి పాడిన పాట వింటారు. సుధాల అశోక్ తేజ సాహిత్యానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ సంతోష స్పందన శివసాయి రాములు రాములమ్మ కోరుతున్నారు. అలాగే అప్పలరాజు లక్ష్మయ్య అనూష స్వాతి భాగ్యలక్ష్మి శంకిరెడ్డిపల్లి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఇండియన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మహర్షి చిత్రానికి గాను దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల యష్ణ త్రివేది కోరుతున్నారు. అలాగే కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లుందల నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజు, సునీతారాజు, భానురాజు, అమిత్ ఖన్నా అమ్మి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు మెట్పల్లి శివాజీనగర్ నుండి చందారి శేఖర్, భూలక్ష్మి, హరీష్, రష్మిత, చైత్ర, చక్రి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు అనగా గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోలంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085232 2324085353 మరొక నంబర్ 2955092 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోలంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట గీత గోవిందం చిత్రానికి చిన్మయి పాడిన పాట వింటారు. శ్రీమణి సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిద్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కోరుతున్నారు. అలాగే మా కోసం ఒక మంచి పాట అంటూ పోచంపాడు నుండి అనూష, కరుణాకర్ రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:32. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోని పాటలు మీరు కూడా వినాలనుకుంటే తెలుసు కదా మీ పేరు పాట పేరు వివరాలను 0402324052 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు కోరుకున్న పాటను వినేయండి. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట శ్రీమంతుడు చిత్రానికి అజీజ్ను ఏర్పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సంగీతం, దేవిశ్రీ రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాజ్యోతి, శ్రీమన్విత, సంవృత, మహాజ్యోతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ గురువారం అనగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252 2324085353 మరొక ఫోన్ నంబర్ 2955509233 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోనంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ధ్రువ చిత్రానికి గాను పద్మలత స్నిగ్గి పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షయీక్ చాంద్, ఫరూక్ షయీద్, ఖలీల్ ముబీన్ భాయ్, మూసా కరీం, షయీక్ సలీం నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట భరత్ అనే నేను చిత్రంలో ఓ వసుమతి అనే పాట కావాలి అంటూ కోరుతున్న శ్రోతలు మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధన్ మండలం పోచెర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత్, నితిన్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మహానటి చిత్రానికి గాను మా కోసం మహానటి చిత్రం నుండి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు శ్రీరామ హనుమాన్లు వసంత్ హరీష్ అరుణ్ హరి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్.

శ్రీరామ హనుమాన్లు, వసంత్ హరీష్, అరుణ్ హరి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట టెంపర్ చిత్రానికి గాను రంజిత్ లిప్సికా పాడిన పాట కందుకొండ్ల సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పోచర్ల గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత్, నితిన్ కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట అంటూ స్వర్ణలత, శ్రీనివాస, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, హరి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఇండియన్ హిట్స్ లో చివరిగా వస్తున్న పాట రంగస్థలం మూవీ నుండి డిఎస్పీ పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆదిభట్ల కరాడి నుండి గోపీకృష్ణ ఉమావతి కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జానకంపేట నుండి ఎన్ఎన్ లాల్ జగన్మోహన్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్యూర్ పరిధిలో ఇంద్రమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేస్తారు. కేపీహెచ్బీ కాలనీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 16 నియోజకవర్గాల్లో 800.40 కోట్ల రూపాయలతో ఇంద్రమ్మ టవర్ల నిర్మాణం చేపడతారు. క్యూర్ పరిధిలో ఇంద్రమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతిపత్రం అందజేశారు. బీసీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పథకాన్ని ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ప్రారంభించనున్నారు. బీసీ మహిళలకు నియోజకవర్గానికి 1000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో ఎక్కడ రాజీపడే ప్రసక్తి లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిళ్ల శ్రీధర్బాబు ఉద్ఘాటించారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం మన వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. టీబీ ముక్త భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు సమావేశ ఎజెండాలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యర్థన చెప్పలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారిన గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడమే నిజమైన పరిపాలన లక్షణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సింగర్ ఎవరు అంటే, ఆమె గళం ప్రతి ఎదను మీటి సుస్వరాల విరిజల్లని కురిపిస్తుంది. ఆ అమృత గానప మాధుర్యం అమితానందంతో అంబరాన్ని తాకుతుంది. తెలిమంచు తెరల పలకరింపుల అలసి సొలసిపోయిన హృదయాలకు స్వాంతిని చేకూర్చుతుంది. ఇంతకీ ఆ తేనెల స్వరం ఎవరిది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2320485252

0: 2324585 2955523 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోనకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: తన సుమధుర గాత్రంతో శ్రోతలను రంజింపచేశారు వాణిజీరం. ఆమె సంగీత ప్రయాణంలో కొన్ని వేల పాటలు, ప్రతి పాట ఒక అనుమత్యమే. దొరకనా ఇటువంటి స్వరం అంటూ సంగీత ప్రియులు వేణువుల పొగిడారు ఆమె స్వరాన్ని. ఆమె ప్రతి పలుకు తేలరూరించే ఒక రసగుళికే కాదంటారా. ఆ స్వరవాహినిలో పులకరించని తనువు లేదు. ఆసేతు, హిమాచలం, మధుర గీతాలతో ఆబాల గోపాలాన్ని అలరించారు వాణిజీరం. మరి ఈరోజు ఆవిడ పాటలే విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: Hey!

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: పనికొస్తున్నాయి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు సమయం 11:19. ఇక వాణిజ్యరామ్ తెలుగుతో సహా కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, బెంగాలీ, హరియాని, హిందీ ఇలా అనేక భాషల్లో వేల పాటలు పాడే వీణులు విందచేశారు. వందలాది భక్తి గీతాల ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడారు. జాతీయ ఉత్తమ గాయన పురస్కారం 3 సార్లు అందుకున్నారు. ఇక తమిళంలో అపూర్వ రాగంగల్, తెలుగులో శంకరాభరణ, స్వాతికిరణ్ చిత్రాలకు జాతీయ పురస్కారాలు దక్కయ్యామకు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:29. ఇక ప్రముఖ గాయని వాణి జయరామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక ఆవిడ తల్లి సంగీత విద్వాంసురాలు, అందుకనే చిన్నదన నుంచి ఇంట్లో సంగీత వాతావరణం ఉండేదట. ఇక బాల్యం నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు ఆవిడ. 8 సంవత్సరాల వయసులోనే మన ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడారు. అది ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

తన కెరీర్ లో తెలుగు సినిమా పాట ఎంతో ప్రత్యేకం అని చెప్తారు వాణిజేరు. అభిమానవంతుల సినిమాలో ఇప్పటి వలే కాదురా స్వామి పాటతో తెలుగు శ్రోతలకు పరిచయం అయ్యారు ఆవిడ. కోదండ పాండీస్వారు పరిచిన ఈ పాటని ఇప్పుడు మనం విందాం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియో

మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ప్రముఖ గాయని వాణి జీరామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక 1975లో పూజ సినిమా వాణి జీరామ్కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని ఎన్నెన్నో జన్మల బంధం పాట సూపర్ హిట్ అయింది. ఇక కేంజనాథ్ గారి శంకరాభరణంలో బ్రోచేవారెవరురా, దొరకునా ఇటువంటి సేవ, పలుకే బంగారం అయినే లాంటి పాటలు శ్రోతల మనసులు గెలుచుకున్నాయి. స్వాతికిరణం, మరో చరిత్ర, సీతాకొక చిలుక, సీతామాలక్ష్మి, మంగమ్మ గారి మనవుడు, ఇలా అనేక చిత్రాల్లోని ఎన్నెన్నో పాటలు ఆమె గాని మధురమనుగో పంచాయి మనందరికీ. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక వాణిజ్యరం ఏ తరహా పాటలనైనా పాడగల సత్తాగల గాయనిగా సంగీత దర్శకుల మెప్పు పొందారు. తెలుగులో ఇళయరాజా, కేవి మహాదేవుల సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు ఆవిడకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఎంతటి క్లిష్టమైన పాటలనైనా శ్రోతలను ఆకట్టుకునేలా పాడారు ఆమె. కర్ణాటక హిందుస్థానీ సంగీతంలో శిక్షణ, సాంప్రదాయ సంగీతంలో అవగాహన ఉండడం వల్లే తనకు ఎలాంటి పాటలైనా పాడే నేర్పు అందించింది అంటారు వాణిజ్యరం. ఇక ఒక బృందావనం సూయగం అంటూ పాడిన, బ్రోజేవారెవరు రాని గొంతెత్తిన, శ్రీ సూర్యనారాయణ అంటూ ఆలపించిన ఆమె గళం నుంచి మధుర గీతాలు వెల్లువెత్తాయి. 14 భాషల్లో వేలాది వైవిధ్యమైన పాటలు పాడడం ఆమె ప్రతిభకు, బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. ఇక వాణిజ్యరాం శాస్త్రీయ సంగీత కుటుంబ నేపథ్యం నుంచి రావడంతో ఆమె ఇంట్లో సినిమా పాటలపై పూర్తి నిషేధం ఉండేది. కానీ అలాంటి వాతావరణంలో కూడా సినీ గీతాలపై మక్కువ పెంచుకున్నారు వాణి. రేడియోలో తక్కువ సౌండ్ పెట్టుకుని రహస్యంగా పాటలు వినేవారట. జనరంజకమైన సినిమా పాటలు వింటూ ఎప్పటికైనా సరే సినిమాల్లో పాటలు పాడాలనే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు.

పెళ్లి తర్వాతే తన సంగీత ప్రయాణం కీలక మలుపు తిరిగిందని చెప్తారు వాణి జయరాం. భర్తతో కలిసి ముంబైకి వెళ్ళాక పండిట్ రవిశంకర్ దగ్గర 6 ఏళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు ఆవిడ. ప్రతిరోజు 18 గంటల పాటు సాధన చేస్తూ ప్రావీణ్యం సంపాదించారట. హిందుస్థానీ సంగీతం అయితే ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పేవారు. విలక్షణ గాయని వాణి జయరాం. గాత్రం వింటేనే మనిషిని చూడాలనిపించేంతటి గాన సరస్వతి అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆధునిక భారతదేశపు మీరా అని అభిమానుల చేత పిలిపించుకున్నారు ఆవిడ. వన్నె తగ్గని స్వర మాధుర్యంతో శ్రోతలను అలరించారు వాణి జయరాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనక్కి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252 2324085353 2955092 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోనక్కి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక చైతన్య స్ఫూర్తి వింటున్నారు. తమిళనాడుకు చెందిన కలెక్టర్ ప్రతాప్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక కలెక్టర్ ప్రతాప్ ది కరువుకి పేరు మోసిన తమిళనాడులోని విరుదనగర్ జిల్లా వత్రాయిరుప్పు అనే ఊరు. తండ్రి రైతు, వర్షాధారమైన తమకున్న కొద్ది పొలాన్ని సాగు చేసుకుంటూనే అనేక ఇబ్బందుల్లో ఉంటూ తండ్రి మురుగన్ కొడుకు ప్రతాప్ని కష్టపడి చదివించారు. కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతాప్ సెకండ్ ఇయర్లోనే సివిల్స్ పై ఆసక్తితో ప్రిపేర్ అయ్యారు. బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్తో పార్టీ సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, తమిళనాడులోనే 1st ర్యాంకు సాధించారు. 22 ఏళ్లకే ఐఏఎస్గా సొంత రాష్ట్రానికి వచ్చారు. ఇక మొదటి నుంచి కరువు జిల్లాల్లోనే పనిచేశారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక సబ్ కలెక్టర్ గా ఒక్క నెలలోనే 30,000 సేద్యపు కుంటలు నిర్మించి జాతీయ రికార్డులు నెలకొల్పారు ప్రతాప్. తిరువళ్ళూరికి రాగానే జిల్లాలో తరుగుతున్న నీటి మట్టంపై దృష్టి పెట్టి గ్రామాల బాట పట్టారాయన. అప్పుడే 2-3 దశాబ్దాలుగా వృధాగా ఉండిపోయిన బోరుబావుల్ని వాననీటిని సేకరించే వనరులుగా మార్చి నీటి మట్టాన్ని పెంచొచ్చిన ఆలోచన వచ్చింది ఆయనకి. అనుకున్నదే తడవుగా ప్రజల్ని తనతో పాటు నడిపించారు ప్రతాప్. ఇక కలెక్టర్ ప్రతాప్ చదువుతో వృధాగా మారిన 1500 బోరుబావుల్ని జిల్లా యంత్రాంగమే బాగు చేసింది. వాటితో పాటే గ్రామాల్లోని క్యాచ్మెంట్ పాయింట్లో వాననీటిని పీల్చుకుని రీసైకిల్ యూనిట్స్ నిర్మించారు. తాటి చెట్లు వర్షపు జలాన్ని పట్టి ఉంచుతాయని పొలం గట్లపైన 20,000 మొక్కలు నాటించింది జిల్లా యంత్రాంగం. 16 హెక్టార్ల సాగు భూమికి ఉపయోగపడే 150 కిలోమీటర్ల మేర కాలవలన్నింటినీ బాగు చేశారు. అప్పటికే ట్యాంకర్లపైన ఆధారపడ్డ గ్రామాల్లో చేతి పంపులను కూడా ఏర్పాటు చేయించారు ప్రతాప్. దాంతో నీటి మట్టం పెరిగి వేసవిలో నీటి ట్యాంకర్ల వాడకం తగ్గింది. ఆయన ఊహించినట్లే తాగునీటికి చేతి పంపుల వాడకమూ పెరిగింది

ఇక కలెక్టర్ ప్రతాప్ శ్రమను ప్రభుత్వం గుర్తించింది. గ్రీన్ ఛాంపియన్ అవార్డును కూడా అందించింది. కేంద్ర ప్రభుత్వం అయితే జలశక్తి అవార్డుతో సత్కరించింది. ఇదే ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు 25 రోజుల్లో 19 సార్లు సమావేశమై ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో అనేక రకాల శాసనపరమైన, జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026, జాతీయ గౌరవ అవమానాల నివారణ సవరణ బిల్లు 2026, ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026, పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026 వంటి అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. అయితే నీట్ పేపర్ లీక్పై విద్యార్థుల నిరసనలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలు, అయోధ్య రామమందిర విరాళాల్లో జరిగినట్టు ఆరోపించిన అవకతవకలపై ఈ సమావేశాల్లో పదే పదే అంతరాయాలు ఏర్పడ్డాయి. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. మైనింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడంతో పాటు దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ విమర్శించారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రతిపక్షాలు అగౌరవపరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె ప్రతిపక్షాల తీరును దేశమంతా చూసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గాని, పార్లమెంటరీ సాంప్రదాయాలపై గాని ప్రతిపక్షాలకు ఎటువంటి నమ్మకమూ లేదని ఆమె ఆరోపించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. లైబీరియా విదేశాంగ మంత్రి సారా బైసోలో న్యాంతి భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈరోజు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఆమె సమావేశమవుతారు. భారత్, లైబీరియాల మధ్య ఉన్న ఆత్మీయ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయ ప్రాంతంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యత, దేశభక్తికి ప్రతీకగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒకటవుతున్నారని ఆయన కొనియాడారు. దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి దేశ ప్రయోజనాలే ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
1: मुझे बहुत खुशी है और गर्व भी है. आज हमारे मंत्रालय में हमने तिरंगा यात्रा निकाला. ये हर घर तिरंगा कार्यक्रम हर राज्य में, गांव में व्यक्ति इसमें जुड़ रहा है. ये बहुत ही प्रेरणादायक है और ये जरूरी भी है.

0: हम विकसित भारत 2047 तक जो हमारा लक्ष्य आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में हम आगे बढ़ रहे हैं उसको पाने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए।
1: आकाशवाणी वार्ता వింటున్నారు। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులు ప్రదానం చేస్తున్నారు। సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటక రంగం, ఇతర అనుబంధ రంగాల్లో ప్రదర్శన కళలకు వారందించిన అత్యుత్తమ సేవలకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు। ఈ ఫెలోషిప్లు, అవార్డులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు। అకాడమీ ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు। అలాగే అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, దుశ్శాలువతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు। షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ 2024-25 వార్షిక నివేదికను నిన్న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది। ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ చర్యలు, రాజ్యాంగ రక్షణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత యంత్రాంగాలను బలోపేతం చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను రాష్ట్రపతి ఆదేశించారు। షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధనల పనితీరుపై ఈ నివేదిక సమగ్ర సమీక్షను అందజేస్తుందని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది। అలాగే షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు, క్షేత్రస్థాయి పర్యటనలు, విస్తృత సమీక్షల నుంచి సేకరించిన కీలక అంశాలను ఈ నివేదిక పొందుపరిచింది। సామాజిక సంస్కర్త అహిల్యాబాయ్ హోల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు। దేవాలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణం నుండి పుణ్యక్షేత్రాల అభివృద్ది వరకు వారసత్వ పరిరక్షణలో అహిల్యాబాయ్ హోల్కర్ అసమానమైన సేవలందించారని కొనియాడారు। మహిళా విద్యను ప్రోత్సహించడం, వితంతు పునర్వివాహాలను సమర్థించడం ద్వారా మహిళలను సాధికారత వైపు నడిపించి ప్రజా సంక్షేమం, న్యాయం, సుపరిపాలనలో ఆమె ఒక ఆదర్శాన్ని సృష్టించారని హోంమంత్రి పేర్కొన్నారు। రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అహిల్యాబాయ్ హోల్కర్ ప్రజల కేంద్రంగా సాగిన పాలన, తిరుగులేని ధైర్యం, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలకు అసాధారణ ప్రతీకగా నిలిచారన్నారు। ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు। న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు। ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ నిష్పాక్షికమైన, సమతుల్యమైన ఒప్పందం భారత్ ఎస్ఏసీయు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు।
2: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है। पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती, पूरी दुनिया के ध्यान में आ गया है कि ये $4 ट्रिलियन की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के बनाएंगे तब ये $30 ट्रिलियन की इकोनॉमी कम से कम बन जाए।
1: ओडिशा, पश्चिम बंगाल लो ईरोजु భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది। కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది। ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది। అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది। వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి। లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది। గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది। రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక

0: అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. సూపర్ హిట్ సాంగ్స్ విందాం.
2: తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తక

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు సినీ గీతాలు. సమయం 12:48 ఇక ఇప్పుడు విందాం శంకర్ మహాదేవన్ పాడిన పాట అత్తారింటికి దారేది సినిమా నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో నిర్వహించిన తిరంగ యాత్రలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాయదుర్గంలోని వివాదాస్పద హెరిటేజ్ భూముల వేలాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఎల్లంపల్లి దేవాదుల సీతారామ ప్రాజెక్టుల ద్వారా గరిష్టంగా నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే సుందిల్లా అన్నారము మేడిగడ్డల్లో నీటి నిల్వ చేయడం లేదని ఆ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. ముంపు గ్రామాల పరిహారం పునరావాస చెల్లింపులను వేగవంతం చేసి బస్వాపూర్ గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపాలని సూచించారు. అలాగే గట్టు గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై అధ్యయనం చేయాలని, గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా పిన్ ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట ఎన్నికల అధికారి కార్యాలయం కానీ ఇలాంటి సందేశాలు పంపవని స్పష్టం చేశారు. ఓటర్లు ఇలాంటి నకిలీ లింకులను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. జగిత్యాల జిల్లాలో అభివృద్ది పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంత్రి అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి పనికి స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. రోళ్లవాగు షట్టర్ పనులను ఆగస్టు నెలాఖరులోగా, అక్కేపల్లి లిఫ్ట్ పనులను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్మపురి పట్టణంలో గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది పనులను ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తార్నాక డివిజన్లో హర్ ఘర్ తిరంగ అభియాన్లో భాగంగా నిర్వహించిన తిరంగ యాత్రలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో ఈ యాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ఈ అభియాన్కు విశేష స్పందన లభిస్తోందని, దీనివల్ల రాష్టమంతటా దేశభక్తి ఐక్యత నెలకొంటున్నాయని అన్నారు. రేపు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు భారీ తిరంగ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు ఖమ్మంలో ఎంత ఉత్సాహంగా జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు 1000 అడుగుల జాతీయ జెండాతో అభిమానులు ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థిని, విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో హర్ ఘర్ తిరంగాలో భాగంగా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వయ్య హరీష్ బాబు అధ్యక్షతన తిరంగా ర్యాలీ నిర్వహించగా బీజేపీ జిల్లాధ్యకుడు శ్రీశైలంతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా, మార్కెట్ ఏరియాలో గల రాజీవ్ చౌక్ నుంచి మార్కెట్ వీధుల గుండా అంబేద్కర్ చౌక్ మీదుగా మళ్లీ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్లోని కుమరం భీం ఆదివాసీ భవన్లో జరిగే మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కేపీహెచ్బీ కాలనీ క్యూర్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ఇళ్ల కోసం వచ్చిన 21 లక్షల దరఖాస్తుల్లో సర్వే అనంతరం అర్హులను గుర్తించామని తెలిపారు. కేంద్ర వాటాతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు. రాయదుర్గ్ పన్మక్తలోని వివాదాస్పద హెరిటేజ్ భూముల వేలాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఈ భూముల రక్షణ కోసం కోర్టుకెళ్లిన రేవంత్ రెడ్డి నేడు సీఎం అయ్యాక వాటిని వేలానికి పెట్టడంపై మండిపడ్డారు. సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఈ 10.63 ఎకరాల భూమిపై కోర్టు వివాదాలు, వక్ఫ్ హక్కుల సమస్యలు ఉన్నాయని చెప్పారు. వివాదాలు తేలకుండా వేలంలో పాల్గొని భూములు కొంటే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ద శైవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ది పనులను ఆగమశాస్త్ర నిబంధనలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ అభివృద్దిపై నిన్న శృంగేరిలో పీఠాధిపతులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి విందుశేఖర స్వామి వార్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావులు మాట్లాడుతూ
1: ఇప్పటివరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారు ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో గర్భాలయాన్ని అదేవిధంగా మహామండపాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పినటువంటి ఒక ప్రచారం బయటకు వెళ్తున్న క్రమంలో ఆ అనుమానాలను నివృత్తి చేసే సందర్భంలో వారి దృష్టికి తీసుకునిపోవడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట ప్రభుత్వం సమగ్ర ఓటరు సవరణ నమోదు కార్యక్రమంకు రాష్ట ప్రభుత్వం ఇస్తున్న ఫ్యామిలీ ధృవీకరణ పత్రం ఎఫ్ఆర్సీకు ఆమోదం తెలపడాన్ని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ కార్డు కుటుంబ సంక్షేమ పథకాలు అందడానికి మాత్రమే ఉపయోగించే ఎఫ్ఆర్సీని ఎస్ఐఆర్కు వాడితే ఓట్లను దుర్వినియోగం చేయడానికి రాష్ట ప్రభుత్వం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఎఫ్ఆర్సీని కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ
2: గుర్తింపు కార్డులో 12 ఉన్నాయి. భారత ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించేటట్టు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ గుర్తింపు కార్డు లేని వాళ్ళకి కూడా ఓటర్ లిస్ట్ లో ఓట్ వచ్చేటట్టు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. రేషన్ కార్డు కోసమో లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్స్ ప్రభుత్వం రైస్ కోసమో ఇది వాడేది, కానీ ఇప్పుడు కొన్ని ఏరియాస్ మజ్లిస్ లాంటి ఏరియాస్ లో వాళ్ళ దగ్గర ఐడి కార్డు లేకపోతే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ద్వారా ఓటర్ లిస్ట్ వాళ్ళ పేరు వచ్చేటట్టు ప్రయత్నం చేశారు.
0: మధుమేహ బాధితుల పాదాల పనుల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఐసిటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటో ఫార్మసిటికల్స్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విరడీస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మౌలిక వసతుల అభివృద్దికి కెటిపిఎస్ 7వ దశ సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించి 3వ తుది విడతగా 95,90,802 రూపాయల నిధుల చెక్కును కెటిపిఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ బి శివరామరెడ్డి జిల్లా కలెక్టర్ అంకిత్కు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్ బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, పోలీసు ఉద్యోగాల కోసం 165 రోజుల ఉచిత ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా

0: అభియాన్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో నిర్వహించిన తిరంగ యాత్రలో బీజేపీ రాష్ట తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైమ్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు. మరిక ఈనాటి మొదటి ప్రశ్న. సూపర్ స్టార్ కృష్ణ నటించిన బండోడో గుండమ్మ సినిమాలో ముందుగా కృష్ణను కాకుండా ఇంకో హీరోని అనుకున్నారు దర్శకులు దాసనారాయణరావు గారు. ఆయన పేరేంటి? సూపర్ స్టార్ కృష్ణ నటించిన బండోడో గుండమ్మ సినిమాలో ముందుగా కృష్ణను కాకుండా ఇంకో హీరో అనుకున్నారు ఆయన ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:26. ఇక నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించారు చోడవరపు నాగేశ్వరరావు గారు, రాంగ్ ఆన్సర్ అండి. మాధవి ఆంజనేయులు భూతాన్ పూజంపల్లి నుంచి, పూలపల్లి శ్రీనివాస్ సంతోషి రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, పాషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంకుచాపురం నుంచి డోర్నాల సుదర్శన్, అడుపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. నెక్స్ట్ పుణ్యవతి పానుగంటి రవిగౌడ్ గారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా డోర్నాల బాలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, పొగ మార్కండేయ అనిత, మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు అప్పలరాజు గారు పేడ నుంచి, కృష్ణకుమారి కమ్ ఫ్రమ్ ఖమ్మం, పెండియాలం భాగ్యలక్ష్మి గారు ఏనుగల్లు నుంచి, గణేష్ వేదవతి హైదరాబాద్ నుంచి, జాప భూమేశ్వర్ వెల్లూరు నుంచి, కడప నుంచి వినయ్, గద్వేల్ నుంచి శైర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామచరణ్, నాకేటిపల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం హేమలత, ప్రసాద్ రేఖా నాయక్ చెంచల్ కూడా హైదరాబాద్ నుంచి, పద్మావతి శిల్ప కూడా ఉన్నారు, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, సుచిత్ర జనార్దన్ సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి రాశారో తెలియదు కానీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానీజీగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. ఫొటోస్ పంపించొద్దండి, మీరు ఆన్సర్స్ టైప్ చేసి పంపించండి. ఆర్మూర్ నుంచి రాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, కనకారావు గారు పెడల నుంచి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, కృష్ణరాజు గారిని ముందుగా బండోడు గుండమ్మ సినిమాలో హీరోగా అనుకున్నారు, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హీరో కృష్ణతో తీశారు ఆ సినిమా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. ఇక షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:34. ఇక రెండో ప్రశ్న ఏంటి అంటే, ఎన్నో విశిష్ట పాత్రల్లో నటించి విలక్షణమైన క్యారెక్టర్లు పోషించిన నటులు నందమూరి తారక రామారావు గారు. అయితే ఈయన ఒక సినిమాలో అనాకారిగా కనిపిస్తారు. సినిమా మొత్తం ఒకే డ్రెస్లో కనిపిస్తారు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. మరిక ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో సినిమా మొత్తం అనాకారిగా కనిపిస్తూ ఒకే ఒక బ్లాక్ డ్రెస్లో కనిపిస్తారు, ఆ సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా, మరి ఆన్సర్ ఒక్కరే కరెక్ట్గా పంపించారు. కాలేజ్ కూడా ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మరి ఇంకెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రాజు పేద సినిమా కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇంకెవరు పంపించలేదు. ఇంకా మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నా.

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇక మరి రాజు పేద సినిమాని కరెక్ట్ ఆన్సర్ పెండియాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు ఏనుగుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
2: చక్రవర్తికి విధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ.

డాన్సర్ పంపించారు. నెక్స్ట్ నరేష్ రోజా గారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి బిజిల వెంకటేష్ శ్యామల గారు, నెక్స్ట్ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ సినిమా పేరు, ఆ సినిమా ఆ పాట ఏ సినిమాలో ఇది అంటే మీరే వినండి. జోకర్ సినిమా నుంచి ఈ పాట.

0: బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చబోయే వారికి ఒడ్డించు బొమ్మ ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ తొల్ల.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి

0: టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
1: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: శ్రోతలకు నమస్కారం. అప్పటి వరకు తల్లిదండ్రుల కళ్ల ముందు ఆడుతూ పాడుతూ నవ్వులతో ఎగిరి గంతేసే పిల్లలు ఒక్కసారిగా సడన్ గా కళ్లు తేలేసి చూస్తూ చేతులు కాళ్లు వణుకుతూ స్పృహ కోల్పోతే ఏ తల్లిదండ్రులకైనా ఒక్కసారిగా భయం మొదలవుతుంది. చిన్నపిల్లల్లో కనిపించే ఈ ఫిట్స్ లేదా మూర్ఛ సమస్యలు ఎన్నో సందేహాలను భయాలను కలిగిస్తాయి. అయితే సరైన అవగాహన, సకాలంలో వైద్యుల సలహా పాటిస్తే, చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు అంటున్నారు. మరి ఫిట్స్ రావడానికి కారణాలేమిటి? ఫిట్స్ వచ్చిన ప్రతిసారి అది మూర్ఛ సమస్యగా మారుతుందా? మరేదైనా ఇంకా అనారోగ్య సమస్యల వల్ల కూడా ఫిట్స్ వస్తుందా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085329550923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిట్స్ సమస్యల గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ రమేష్ కోణంకి గారు.
3: నమస్తే అండి.
2: అసలు ఫిట్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటండి?
3: ఫిట్స్ లేదా మూర్ఛ రోగం, సో బ్రెయిన్లో నరాలు ఏవైతే ఉంటాయో సడన్గా, నరాలంటే మనకు అన్ని ఒక్కొక్క నరం కణం నుంచి ఇంకొక కణాలకి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది నార్మల్గా. సో ఇది సడన్గా ఏదైనా ఒక భాగంలో కరెంట్ ఎక్కువ అయినప్పుడు దానికి మనకు బయటకు కనపడే లక్షణాలే ఫిట్స్ అంటాం మనం. సో అవి రకరకరకాలుగా ఉంటాయి. సో కాళ్ళు చేతులు కొట్టుకోవడం, కళ్ళు పాకి తేలేయడం కానీ, లేదా సడన్గా ఒక్కసారి స్పృహ లేకుండా పడిపోవడం, ఇలా లక్షణాలు ఉంటాయి.
2: హలో, ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో,
2: నమస్తే అండి.
4: నమస్కారం మేడం.
2: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు.
4: నా సమస్య కాదు మేడం, అయితే మా ఫ్రెండ్కు ఫిట్స్ వచ్చి పడిపోతాడు కింద. అయితే తాళం చెవులు ఉంటాయి కదా, అవి చేతిలో పెడతారు, ఒక 10 నిమిషం లేస్తాడు, చల్లగా చెమటలు వస్తాయి, మళ్ళా యథావిధిగా అవుతాడు. అయితే కొంచెం అది ఎట్లా తగ్గే విధానము, అంటే వంశపారపర్యంగా ఉంటుందా, లేకుంటే అంటే ఏజీ ఎట్లా, అంటే చిన్న పిల్లలకు కూడా వస్తుందా అనేది అడగదలుచుకున్నాము.
2: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఇవాళ మన టాపిక్ చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్ఛ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే సందేహాలకు సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2324085329550923 ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో.
5: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం అండి, నా పేరు శ్యామ్ సుందర్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి.
2: చెప్పండి.
5: ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, 1 ఇయర్ నుంచి చిన్నపిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి ఫిట్స్ జ్వరం బాగా వచ్చిన ఫిట్స్ వస్తుందా అని, జ్వరం ఎక్కువ వచ్చి 1 ఎంత జ్వరం దాటిన తర్వాత ఫిట్స్ వస్తుంది పిల్లలకి, చిన్నపిల్లలకి తట్టుకోలేక, అది తెలుసుకుందామని చేశాను సార్.
3: ఒకటి నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో జ్వరం సడన్గా పెరిగినప్పుడు ఫిట్స్ రావడం సాధారణమండి. 100 మంది పిల్లల్లో 5-6 మంది పిల్లల్లో ఈ సమస్య గమనిస్తాం మనం. సో 100, 101, 102 ఈ మాత్రం జ్వరం ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఫిట్స్ రావచ్చు. అయితే 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత అది సహజంగానే అది తగ్గిపోతుంది.
5: లైఫ్ టైం వస్తుందా, లేకపోతే కొద్ది మాత్రం ఆ మధ్యలో చిన్నపిల్లలు పెద్దయ్యేంత వరకు వస్తుందా, లేకపోతే లైఫ్ టైంలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
3: లేదండి, వంద మందిలో ఇట్లా జ్వరంతో ఫిట్స్ వచ్చే పిల్లల్లో 99% మంది పిల్లలకి 5-6 సంవత్సరాల లోపల కంప్లీట్గా తగ్గిపోతుంది.
2: సార్ అసలు ఫిట్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అసలు ఎందుకు వస్తుంది, దీని కారణాలు ఏంటి?
3: సో ఫిట్స్ రావడానికి వయసు బట్టి కారణాలు వేరువేరు ఉంటాయండి. ఇప్పుడు పుట్టిన పిల్లల్లో చూసుకుంటే, న్యూబార్న్ బేబీస్లో 90% పిల్లల్లో డెలివరీ సమయంలో ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు, అంటే మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, రక్తం సరిగ్గా అందకపోయినా, లేదా పుట్టిన పిల్లల్లో ఒక్కొక్కసారి 2-3 రోజు షుగర్ లెవెల్స్ పడిపోతాయి, అంటే పాలు సరిగ్గా తీసుకోకనో లేదా బరువు తక్కువ పుట్టడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ పాలు సరిగ్గా తీసుకోకపోతే షుగర్ లెవెల్స్ పడిపోయి రావచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ పుట్టిన పిల్లల్లో. ఇవి సాధారణమైన కారణాలు. అయితే కొంచెం పెద్ద పిల్లల్లో, 1-2 సంవత్సరాల పిల్లల్లో చూస్తే జ్వరం వల్ల రావచ్చు. అవి కాకుండా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, తలకు దెబ్బ తగిలి బ్రెయిన్లో ఏమైనా వాపు రావడం, వీటి వల్ల రావచ్చు. కొంతమంది పిల్లలకి జన్యుపరంగా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
2: సార్, ఇప్పుడు మూర్చ రావడం అంటారు, ఫిట్స్ అంటారు, ఎపిలెప్సీ అంటారు, అంటే ఈ మూడు ఒకటేనా లేదా వీటి మధ్యలో ఏదన్నా తేడాలు ఉంటాయా డాక్టర్ గారు?
3: సో ఇప్పుడు ఫిట్స్ అన్నా మూర్చ అన్నా మనం ఒకసారి వచ్చిన స్పృహ కోల్పోయే పరిస్థితిని మూర్చ అంటాం. అయితే ఎవరికైనా రిపీటెడ్గా, అంటే తరచుగా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటే వాటిని ఎపిలెప్సీ అంటాం. సో రెండు ఇంచుమించు ఒకటే అనుకోవచ్చు.
2: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చిన్న పిల్లలకు మూర్చ వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, మూర్చ వస్తున్నట్టు ఎలా తెలుసుకోవాలి?
3: సో ఫిట్స్ వచ్చే ముందు కనిపెట్టడం చాలా మటుకు కష్టమే. అయితే కొంతమంది పిల్లల్లో కొన్నిసార్లు మబ్బు అయినట్లు కానీ, లేదా కొంచెం కలర్స్ కనపడడం, లేదా సడన్గా కొంచెం డల్ కావడం, ఈ లక్షణాలు కనపడవచ్చు. బట్ చాలామంది పిల్లల్లో ముందే చెప్పడం కష్టమే.
2: మీరు వింటున్నారు చిన్నపిల్లల్లో ఫిట్స్ అలాగే మూర్చ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్టు డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్చ రోగం గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు, ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు పిల్లలకి మూర్చ వచ్చినప్పుడు లేదా ఫిట్స్ వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ ఫస్ట్ చేసేది ఏంటంటే పిల్లల నోట్లో చెంచా పెట్టడము, అలాగే చేతిలో ఇనుప తాళాలు పెట్టడము, లేదా నోట్లో వేలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయొచ్చా? ఈ పద్ధతి సరైందేనా?
3: ఓకే, సో వాస్తవం ఏంటంటే చాలామందికి ఫిట్స్ వచ్చినప్పుడు 1 లేదా 2 నిమిషాల్లో ఫిట్స్ అవెంతకవే ఆగిపోతాయి. అవి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అయితే ఇది ఈ ఇనుప వస్తువులు పెట్టడం కానీ, స్పూన్స్ పెట్టడం, ఇది ఒక అపోహ మాత్రమే. సో సైంటిఫిక్గా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామందికి మనం వెళ్ళి ఎత్తుకొని వచ్చి ఆ ఇనుప సామాన్ పెట్టే లోపలే 1-2 నిమిషాలు అయిపోతాయి. సో చాలామంది అనుకుంటారు ఇది పెట్టడం వల్లే ఆగిపోయిందని. కొన్నిసార్లు ఇది హానికరం కూడా. ఎలా అంటే, ఇప్పుడు స్పృహల్లో ఉండరు వీళ్ళు ఫిట్స్ వచ్చేటప్పుడు చిన్నపిల్లలు. మనం నోట్లో ఏదైనా వస్తువులు పెట్టినప్పుడు పొరపాటుగా అది గొంతులో అడ్డుపడి ప్రాణానికి ప్రమాదం కావచ్చు. సో ఫిట్స్ వస్తున్న పిల్లల్లో నోట్లో వాళ్ళు మొత్తం స్పృహలో వచ్చేవరకు నోట్తో ఏం పెట్టద్దండి నోట్లో.
2: డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలకి మీరు చెప్పారు 2 నిమిషాలు ఆటోమేటిక్గా తగ్గిపోతుందని, అలా తగ్గిపోతే ఓకేనా, లేకపోతే ఇంకేమన్నా ఇంట్లో ప్రథమ చికిత్స లాంటివి చేయొచ్చా, చేస్తే ఎలాంటివి చేయాలి?
3: ఖచ్చితంగా ఫిట్స్ వచ్చే ప్రతి ఫ్యామిలీలో కూడా, అంటే పిల్లలు ఉన్న ఫ్యామిలీలో ఫస్ట్ ఎయిడ్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి, ప్రథమ చికిత్స. సో ఇందులో ముఖ్యమైన విషయాలు 2-3 ఉన్నాయండి. సో ఫిట్స్ వస్తున్నప్పుడు ఎక్కడైతే, ఏ ప్రదేశంలో అయితే ఫిట్స్ వస్తున్నాయో అక్కడి నుంచి కొంచెం ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టండి పిల్లవాడిని లేదా పాపని. ఇది ఎందుకంటే ఆ చేతులు కాళ్ళు కొట్టుకున్నప్పుడు తగులుకొని దెబ్బలు తగలకుండా. సో ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి 2-3 నిమిషాల వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మటుకు అవి అంతకవే తగ్గిపోతాయి. ఒకవేళ 3 నిమిషాల్లో కూడా ఫిట్స్ తగ్గకపోతే, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఒకటి స్ప్రే వస్తుంది, ముక్కులో చేసే స్ప్రే, మెడజోలాం స్ప్రే అంటాం. ఇది చాలా చోట్ల డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు రాస్తారు, ఇది ప్రిస్క్రిప్షన్లో రాసి పెడతారు. ఒకవేళ ఎక్కువసేపు ఫిట్స్ వస్తే ఈ ముక్కులో ఒక స్ప్రే చేస్తే తొందరగా ఆగిపోతాయి అని.
2: డాక్టర్ గారు, ఇప్పుడు అలా స్ప్రే చేసిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎంతసేపటిలోపు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది?
3: సో ఫిట్స్ కనుక ఆగిపోతే అంటే మనకు ఫిట్స్ ఆగిందని ఎలా తెలుస్తుంది? జనరల్గా ఫిట్స్ వచ్చిన

0: ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఉంటాయి కానీ రెస్పాండ్ అవ్వరు. సో కళ్ళు మూసుకున్నారంటే ఫిట్స్ ఆగిపోయినట్లు లెక్క. సో పిల్లలు ఫిట్స్ ఆగిన తర్వాత బ్రీతింగ్ కరెక్ట్గా అంటే శ్వాస కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా గమనించండి. శ్వాస తీసుకుంటున్నారు కానీ మత్తుగా ఉన్నారంటే ఒక అర్ధగంట గంట సేపు మనం వాళ్ళని రెస్ట్ తీసుకొనివచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అలసిపోయి ఉంటుంది కాబట్టి అది రెస్ట్ తీసుకుని ఒక 1 అవర్లో జనరల్గా రికవర్ అవుతారు. ఒకవేళ ఫిట్స్ కంటిన్యూ అవుతున్నాయి స్ప్రే చేసిన తర్వాత అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మూర్చ ఉన్న పిల్లలు లేదా మూర్చతో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాలంటున్నారు, అడ్మిట్ అయిన తర్వాత పిల్లలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది?
0: సో ఫిట్స్లో ఎలా అయితే చాలా రకాలు ఉంటాయో, చాలా కారణాలు ఉంటాయో, సో అందరికీ ఒకే ట్రీట్మెంట్ లేదా ఇంత డ్యూరేషన్ లేదా ఇన్ని నెలలు సంవత్సరాలు ఉంటుందనే చెప్పడం కష్టం. సో ఫిట్స్ వచ్చినప్పుడు అది జ్వరం వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫెక్షన్, కానీ కొంతమంది పిల్లలకి కాల్షియం లోపం వల్ల రావచ్చు, షుగర్ లెవెల్స్ తగ్గినట్టు రావచ్చు. సో సాధారణంగా మొదటగా చేసే పరీక్షలు రక్త పరీక్షలు ఉంటాయి, ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ. తర్వాత ఒకవేళ వీటిల్లో మనకేం కారణం తెలియలేదు అన్నప్పుడు ముఖ్యంగా 2 టెస్టులు చెప్తారు. ఒకటి బ్రెయిన్ స్కాన్, ఎంఆర్ఐ స్కాను, రెండోది ఈఈజీ అనే టెస్ట్. సో చాలామంది ఒక అపోహ ఏంటంటే మనకు ఫిట్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్లు చేస్తే తెలుస్తుంది, పరీక్షలు చేస్తే తెలుస్తుంది అనేది. ఇది అపోహ. ఎందుకంటే ఆ వచ్చిన ప్రాబ్లం ఫిట్సా కాదా, మూర్చ రోగమా కాదా అనేది మనకు ఆ లక్షణాలను బట్టే చెప్పగలుగుతారు డాక్టర్స్. అయితే కారణం ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్లు అవసరం పడతాయి. సో దాన్ని బట్టి ఒకసారి మనకి ఇది ఫలానా ప్రాబ్లం, దీనివల్ల ఫిట్స్ వచ్చాయని కారణం బయటపడిన తర్వాత కొన్ని రోజులు లేదా వారాలు మెడిసిన్స్ వాడి ఆపే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు 2 లేదా 3 సంవత్సరాలు వాడే ఉంటాయి. చాలా అరుదుగా జీవితాంతం కూడా వాడే పరిస్థితులు ఉంటాయండి.
1: ఓకే, అంటే ఎలాంటి పరిస్థితుల్లో జీవితాంతం వాడే పరిస్థితులు వస్తాయి, అంటే ఎలాంటి పిల్లలకు ఇలాగా జీవితాంతం కంటిన్యూ అవుతుంది డాక్టర్ గారు?
0: సో ఒకవేళ చిన్నపిల్లల్లోనే మన మూర్చ గురించి మాట్లాడుకుంటే 70-80% పిల్లల్లో జీవితాంతం మందులు వాడే అవసరం ఉండదు. సో వాళ్ళకి 2 లేదా 3 సంవత్సరాలు కనుక ఫిట్స్ రాకపోతే మందులు మనం ఆపేయగలుగుతాం. చాలా తక్కువ మందికి 5-10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కూడా అవసరం పడుతుంది. కొన్ని జన్యుపరంగా వచ్చే మూర్చ రోగాలు ఉంటాయి, వాటిల్లో లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది, కానీ అవి చాలా అరుదుగా చూస్తాం అటువంటి ఫిట్స్.
1: అంటే డాక్టర్ గారు, ఇప్పుడు జన్యుపరంగా వచ్చే పిల్లలకి మెయిన్ వంశపారంపర్యంగా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల జన్యుపరంగా మూర్చ అనే ఫిట్స్ వంటి రోగం వస్తుందా?
0: జన్యుపరంగా మూర్చ రోగం వచ్చే పిల్లల్లో కొన్ని వంశపారంపర్యంగా అంటే తల్లిదండ్రుల్లో కానీ లేదా అంతకుముందు తరాల్లో ఎవరికైనా ఫిట్స్ ఉన్నా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ముందు తరాల్లో ఎవరికి మూర్చ రోగం లేకున్నా కూడా ఫిట్స్ రావచ్చు, వాళ్ళకి జన్యు ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. ఇవి ఎక్కువ భాగం మేము చూసేది పుట్టిన పిల్లలు లేదా 1-2 నెలల్లో వయసు ఉన్నప్పుడే మనకు తెలిసిపోతాయి ఇవి.
1: మీరు వింటున్నారు చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్చ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్కు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్చ వ్యాధి లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు 6 ఇయర్స్లోపు తగ్గిపోయే పిల్లలకి ఇంకా మందులు కంటిన్యూ చేయవలసి వస్తుందా లేకపోతే అక్కర్లేదంటారా?
0: జ్వరంలో మాత్రమే ఫిట్స్ వచ్చే పిల్లల్లో కంటిన్యూగా మందులు అవసరం పడదు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఓన్లీ జ్వరం వల్లనే ఫిట్స్ వస్తున్నాయి కదా, ఆ జ్వరం ఉన్న 2-3 రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఫిట్స్ రాకుండా ఆ 3 రోజులకు మాత్రమే ఒక మందు రాసిస్తాం. సో జ్వరం మందుతో పాటు ఈ ఫిట్స్ మందు 3 రోజులు వాడండి, ఆపేసేయండి. సో వీళ్ళకి జనరల్గా 6 సంవత్సరాల తర్వాత ఫిట్స్ ఆగిపోతాయి రావడం.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, మేము గోన్గొప్ల గ్రామము, నిజామాబాద్ జిల్లా మేడం. అయితే చిన్న పిల్లలు అంటారు కదా, అయితే తల్లికి ఉంటే పిల్లకు కూడా వస్తుందా అనేది.

0: ప్రశ్న, ఎంత వయసు వారికి అంటే 5 సంవత్సరాల 10 సంవత్సరాల?
1: ఫిట్స్ రావడానికి ఏ వయసు వాళ్ళకైనా రావచ్చండి, అంటే పుట్టిన పిల్లల నుంచి 60-70 సంవత్సరాల వృద్ధుల వరకు ఫిట్స్ రావచ్చు. మీరు అడిగిన రెండో ప్రశ్న తల్లికి ఉంటే బిడ్డకు ఫిట్స్ వస్తాయా అని, చాలా సార్లు అంటే 90-95% కేసుల్లో తల్లికి ఉంటే బిడ్డకు రావు, చాలా తక్కువ మందికి అలా జరుగుతుంది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం అనేది.
0: సరే, ఇప్పుడు తండ్రికి ఉంటే బాబుకి వస్తుందా?
1: తండ్రికి ఉన్నా తల్లికి ఉన్నా కూడా చాలా తక్కువ మందికి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఈ ఫిట్స్ సమస్యలు ఉన్న పిల్లలు, మూర్ఛ రోగం ఉన్న పిల్లలు సాధారణ పిల్లల్లాగా లైఫ్ను లీడ్ చేయొచ్చు? అంటే స్కూల్కి వెళ్ళడం కానీ, ఆటలాడడం కానీ, మిగతా పిల్లలతో కలిసి యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేయొచ్చా?
1: ఖచ్చితంగా అండి. ఇందులో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఫిట్స్ ఒకరికి ఉంటే ఇంకొకరికి అంటువ్యాధిలాగా ఉంటుంది అనేది ఒక చాలామందికి అపోహ. ఇది ఖచ్చితంగా తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. వాళ్ళు మిగతా పిల్లలు ఏవేవైతే యాక్టివిటీస్ చేస్తారంటే స్కూల్స్లో ఆడుకోవడం కానీ, స్పోర్ట్స్ కానివ్వండి, స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ చేయొచ్చు. అయితే అవి సూపర్విజన్లో, అంటే ఎవరన్నా ఒకరు పెద్దవాళ్ళు వాళ్ళని గమనిస్తూ ఉండాలంటే ఆ పరిస్థితులు ఏమైనా ఫిట్స్ వస్తే ప్రమాదకరం కాబట్టి. సో వాళ్ళన్నీ ఖచ్చితంగా అన్నీ చేయొచ్చు.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నా పేరు వాణి, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను.
2: చెప్పండి వాణి గారు.
3: మేడం, పిల్లలకు నైట్ టైంలో కొంచెం ఫీవర్ ఉంటుంది మేడం, ఈ మధ్య ఆ ఫీవర్ కాస్త కొంచెం ఎక్కువ అయితే ఈ టైంలో సడన్ గా మేము ఏం చేయాలో మాకు అర్థం కాదు. హాస్పిటల్ తీసుకెళ్ళమంటే నియర్బై ఉండదు కదా మేడం, అప్పటికప్పుడు సడన్ గా ఫీట్స్ వస్తున్నాయి. అసలు ఆ టైంలో ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదు మేడం. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇలా జరిగింది, సడన్ ఒక 5 మినిట్స్ తర్వాత తగ్గిపోయింది, కొంచెం టెన్షన్ అయింది మేడం మాకు.
1: నమస్తే అండి. అదే ఎంతకుముందు చెప్పినట్లు చిన్నపిల్లల్లో జ్వరం సడన్గా పెరిగిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి ఇది ఓన్లీ జ్వరం వల్లనే వస్తుందా, ఇంకా వేరేమన్నా కారణం ఉందా కనుక్కోండి. ఇంతకుముందు చెప్పినట్లు జ్వరం వల్లనే వచ్చేటట్లయితే ఒక 2 లేదా 3 రోజులు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు జ్వరం మందుతో పాటు పారాసెటమాల్ కానీ వేసినప్పుడు దాంతోపాటు ఫిట్స్ మందు కూడా ఒక 3 రోజులు వాడితే 90% కేసుల్లో మనం మళ్ళీ ఫిట్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఎప్పుడు జ్వరం వచ్చినా జాగ్రత్త తీసుకోవచ్చు మీరు. నమస్తే.
2: హలో
4: సార్. నమస్తే సార్.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కిరణ్ కుమార్ అండి, ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి కిరణ్ గారు.
4: మా చెల్లికి 14 సంవత్సరాలు అప్పుడు ఒకసారి వచ్చింది ఫిట్స్, మామూలుగా కాలు చేతులు కొట్టుకున్నది. అప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నాము, 6-7 ఇయర్స్ వరకు వాడినాము, మళ్ళీ ఒక 2 ఇయర్స్ వాడలేదు మధ్యలో. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ గా వాడుతున్నాము. అయితే మామూలుగా ఎక్కువ కాకుండా చిన్నగా వస్తుంది, ఎట్లా అంటే కూర్చున్న దగ్గరే ఉండి నోట్లో నుంచి సలైవా లాగా వస్తుంది సార్. అది ఏం జరిగింది అనేది అప్పుడు చెల్లికి ఆ సమయంలో గుర్తుండట్లేదు, 1 or 2 మినిట్స్ ఉంటది.
1: మరి అంటే డాక్టర్ గారిని కలిసినప్పుడు ఈ ఫిట్స్ రావడానికి కారణం ఏంటని చెప్పారా అండి?
4: అలా ఏం చెప్పలేదు, మేము రిపోర్ట్స్ చూసారు. రిపోర్ట్స్ చూసిన తర్వాత తగ్గిపోతులే ఒక 3 సంవత్సరాల వరకు అన్నారు. 3 సంవత్సరాలు కంటిన్యూగా మెడిసిన్స్ వాడాం సార్. వాడిన తర్వాత కూడా తగ్గుతుందంటే తగ్గలేదు, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాం 3 సంవత్సరాల తర్వాత. అలా
1: సో ఇది ముఖ్యమైన విషయం అండి. ఏంటంటే ఇప్పుడు ఫిట్స్ దేనివల్ల వస్తున్నాయి, మూల కారణం ఏంటి అనేది మనం కనుక తెలుసుకోగలిగితే ఎన్ని సంవత్సరాలు మందులు వాడాలి. అండ్ కొంతమందికి మనకు టెస్ట్లలో స్కాన్లో ఈజీలో ఏమి రాకపోవచ్చు, కొన్ని జన్యుపరంగా వచ్చేవి ఉండొచ్చు, వాటిల్లో లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా వాడే ఒక పరిస్థితి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం మీరు డాక్టర్ గారిని కలిసినప్పుడు దీనికి మూల కారణం ఏంటి, ఇది దీని గురించి ఒకసారి చర్చించండి. అదే అండి, మీ డాక్టర్ గారు ఏదైతే మందు చెప్పారో అది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి.
4: అప్పుడప్పుడు అలా అవుతుంది సార్, మెడిసిన్స్ వాడుతున్నా కూడా. ఎందుకని అడుగుదామని కాల్ చేశాను.
1: అంటే మందు వాడుతున్నా తగ్గట్లేదంటే ఆ మందు డోస్ తక్కువ ఉండొచ్చు, లేదా ఆ మందు పనిచేయకపోతుండొచ్చు. సో ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసినప్పుడు ఇవి చర్చించాలి, ఏంటంటే ఇవి ఏ రకం ఫిట్స్. ఎందుకంటే ఫిట్స్ ఒక రకం ఉండదు, రకరకాలుగా ఉంటాయి. కొన్ని రకాల ఫిట్స్కి కొన్ని మందులు పనిచేస్తే కొన్ని పనిచేయవు. సో ఇవి ఒకసారి మీరు డిస్కస్ చేయండి డాక్టర్ గారితో.
4: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: నమస్తే.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, డాక్టర్ గారికి వాడి.
0: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, నమస్కారం. డాక్టర్ గారు
0: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఇప్పుడు ఫిట్స్ అనేది చిన్నపిల్లలకే వస్తుందా, పెద్దవాళ్ళు కూడా వస్తుందా?
0: ఎవరికైనా రావచ్చు అండి. పుట్టిన పిల్లల నుంచి 70, 80, 90 సంవత్సరాల వృద్ధుల వరకు రావచ్చు.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో. చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్ఛ రోగం గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, మా పిల్లలకి ఇది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్కి చూపించామని మీరు కూడా చెప్పారు, దాని అసలు ఎందువల్ల వస్తుంది అనేది, ఆ ప్రాబ్లం ఏంటనేది ముందు గుర్తించమని అంటున్నారు. అంటే చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకు ఏది వచ్చినా ముందుగా తీసుకెళ్లేది పీడియాట్రిషియన్ దగ్గర. అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని పీడియాట్రిషియన్ దగ్గరకు తీసుకెళ్లాలా, లేదంటే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలా? ఎవరు పీడియాట్రిషియన్స్ కూడా ఈ సమస్యని హ్యాండిల్ చేయగలుగుతారు?
0: సో చాలామంది పిల్లలకి ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు, జ్వరం కానివ్వండి, వేరే సాధారణ జబ్బులు వచ్చినా కూడా చాలామందికి అందుబాటులో ఉన్నది చిన్నపిల్లల డాక్టరే. సో ఫస్ట్ ఖచ్చితంగా పిల్లల డాక్టర్ని కలవండి. కొద్ది వరకు చిన్నపిల్లల డాక్టర్లు వాటిని పరిష్కరించగలుగుతారు. స్పెషల్గా ఇప్పుడు జ్వరంతో వచ్చే ఫిట్స్ కానివ్వండి, లేదా పుట్టిన పిల్లల్లో వచ్చే ఫిట్స్ కానీ, ఇవన్నీ చేయగలుగుతారు. కొన్ని కేసెస్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే ఒక మెడిసిన్, రెండు మెడిసిన్ ఇచ్చిన తర్వాత, రెండు మందులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఫిట్స్ కంట్రోల్ అవ్వవు. అటువంటి వాటికి, కొంచెం క్లిష్టమైన వాటికి ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని సంప్రదించడం మంచిది.
1: ఓకే, అంటే ఇప్పుడు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్నే సంప్రదించాలా, నార్మల్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తారా?
0: కొద్ది వరకు పెద్దవాళ్ళకు చూసే న్యూరాలజిస్ట్లకు కూడా ఈ మూర్ఛ రోగం గురించి, చిన్నపిల్లల్లో వచ్చే మూర్ఛ రోగం గురించి అవగాహన ఉంటుంది. బట్ కొన్ని స్పెషల్గా మరీ చిన్నపిల్లల్లో వచ్చేవంటే, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చే పిల్లల ఫిట్స్ కానివ్వండి, జన్యుపరంగా వచ్చే మూర్ఛ రోగాలు కానివ్వండి, వీటికి కొద్దిగా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్లకి కొంచెం అవగాహన ఎక్కువగా ఉంటుంది.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటో.
2: మా బాబుకి 13 ఇయర్స్ ఇట్లనే డిహైడ్రేషన్ అయ్యి జ్వరం వచ్చింది మేడం మా బాబుకి.
0: ఓకే.
2: అయితే రాత్రి మేము ఇక్కడ షాప్ లో ఉంటాం, నేను మా వైఫ్. రాత్రి ఇంటికి 9:30 వెళ్ళే వరకు ఇట్లా తిరిగి పడిపోయాను, కింద పడిపోయాడు.
0: ఓకే.
2: మళ్ళా ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే బాబుకి తనకి ఆనందించలేదు అంటే నర్స్ ఏం చేసింది, కిరణ్ ఇచ్చిస్తుంది. నర్స్ వచ్చి అన్నమ్మించలేవు అని చెప్పి కొంచెం అన్నం పెట్టగానే సీనియర్ కొంచెం బ్రిస్ట్లోకి వచ్చేసింది బాబుకి. ఇప్పుడు మన తానాకర సురక్ష హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే బాబుకి ఫిట్స్ వస్తున్నాయి, మందులు వాడాలని చెప్పేసి ఈఎంఐ చేయించింది. అది మన
0: ఎంఆర్ఐ
2: చేయించింది సార్. ఇంకోటి టెస్ట్ చేయించింది సార్, మీరు ఇప్పుడు 2 టెస్ట్లు చెప్పింది కదా.
0: ఈజీ ఉంటుంది.
2: అయితే ఇది కొన్ని రోజులు వాడాలని చెప్పేసి లిబిపిల్ 500 mg రాసింది సార్ వాళ్ళు.
0: ఓకే.
2: అయితే ఇప్పుడు 2-3 ఇయర్స్ వాడుతున్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడు వస్తుంది సార్ అప్పుడప్పుడు, ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా వస్తుంది.
0: ఓకే. సో ఒకవేళ మందు వాడుతున్నా కూడా ఇంకా ఫిట్స్ వస్తున్నాయంటే, ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అది డోస్, అంటే తన బరువు బట్టి డోస్ సరిపోకపోతుండొచ్చు, లేదా అవి ఫిట్స్ ఏ రకం ఫిట్స్ అనేది కరెక్ట్గా

0: నిర్ధారణ అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలండి.
1: అయితే ఇప్పుడు దాని గురించి ఏమైనా పెట్టేది తినే వస్తువులు ఏమైనా పెట్టదా సార్? అతనికి
0: ఫిట్స్ వచ్చే వాళ్ళకి పథ్యం అయితే ఏమి ఉండదండి. మామూలుగా మనం తిన్నట్లు అన్ని ఆహారం తినచ్చు, పథ్యం ఏమి ఉండదు. అయితే ముఖ్యంగా అలా ఏం లేదండి. మామూలుగా మనం తిన్నట్లు అన్ని రకాల ఫుడ్స్ తినచ్చు. నిద్ర కరెక్ట్ గా ఉండేటట్లు చూసుకోండి. నిద్ర కరెక్ట్ గా ఉండాలండి. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్ ని కలిసి ఇవి ఏ రకం ఫిట్స్ దేని వల్ల వస్తున్నాయి ఇవి ఒకసారి చర్చించండి.
2: మంచి డాక్టర్ కి చూపెట్టాము. అయితే ఆయన 2 ఇయర్స్ 3 ఇయర్స్ 2 టాబ్లెట్స్ వాడమన్నాడు. తర్వాత ఒక 3 ఇయర్స్ అయినాక 1 టాబ్లెట్ వాడమన్నాడు. ఇప్పుడు 1 వాడుతున్నాము. కానీ ఎప్పుడైనా బియ్యం గానీ ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా గానీ అమ్మో మరి డేంజర్ వస్తుంది, కింద పడిపోతాడు. చూస్తున్నా గానీ కింద పడి కొట్టుకుంటుంటాడు, నాకైతే ప్రాణం తీసిపోతుంది. అది ఇంకో హాస్పిటల్ చూపించమంటారా లేకపోతే ఫస్ట్ చూపెట్టిన దగ్గర తీసుకెళ్ళమంటారా?
0: అదే అంటే ఇప్పుడు మందు వాడుతున్నా వస్తున్నాయంటే అది పూర్తి కంట్రోల్ అవ్వలేదు అని ఒక్కసారి నరాల డాక్టర్ కానీ చిన్నపిల్లల నరాల డాక్టర్ కానీ ఒక్కసారి చూపించండి.
2: అయితే అప్పుడు ఈసీజీ అంటే చూడు తలది అది తీపించినాం. కొంచెం బ్రెయిన్ లా అంటే మాది మేనరికం అనమాట. కొంచెం బ్రెయిన్ లా నరము ఏదో కింద మీద ఉంటది అంట కదా, తక్కువ ఉంటది అన్నాడు. దాని వల్ల కూడా వస్తుందంటదా?
0: లేదమ్మా, అలా అని తగ్గదని కాదు. అది అంటే మీ బాబుకు దేని వల్ల వస్తుంది అనేది ఖచ్చితంగా నిర్ధారణ అయితే దాని గురించి మనం చెప్పొచ్చు ఎన్ని సంవత్సరాల వరకు తగ్గే అవకాశం ఉంది అని.
2: అంటే ఈయనకు తెలివి కూడా అంత ఉండదు, బ్రెయిన్ నరం వల్ల కొంచెం తెలివి తక్కువ ఉంటదేమో అని అనుకుందాం. ఇది మేనరికం. ఫిట్స్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది కదా మందులను బట్టి.
0: అదేమ్మా, ఇప్పుడు మీరు వాడుతున్న మందులే కాకుండా ఇంకా చాలా మందులు ఉన్నాయి. ఇప్పుడు చివరి 4-5 సంవత్సరాల్లో కొత్త మందులు కూడా వచ్చాయి. ఇవి కాకుండా కొంతమందికి ఆపరేషన్ ద్వారా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆహారంలో మార్పులు చేసి కూడా ఫిట్స్ తగ్గించవచ్చు. ఇవన్నీ అవకాశం ఉంది. మీరు అంటే మీ బాబుకి దేని వల్ల వస్తుంది అనేది ఒకటి ఖచ్చితంగా నిర్ధారణ అయితే ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు మనం.
3: మీరు మీకు బాగా ఫేమస్ ఉన్న పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, ఆయన మీకు గైడ్ చేస్తాడు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కే చూపించారా మీరు? పీడియాట్రిషియన్ కి చూపించారా, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కి చూపించారా? హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్తే అండి.
4: నమస్తే సార్, ధన్యవాదాలు, మీరు చక్కగా చెప్తున్నారు. అయితే నేను అడగాల్సిన ఇందాక ఒక ముందు కాలర్ అడిగారు. అయితే పెద్దవాళ్ళు అన్ని చెప్పగలరు, ఏమైనా సింటమ్స్ తెలుస్తాయా అంటే ఫీవర్ రాగానే వీళ్ళకి వస్తాయని చిన్న పిల్లల సింటమ్స్ తెలుస్తాయా, రాకుండా ఏం ఫుడ్ తీసుకోవాలి, వచ్చాక ఏం జాగ్రత్త తీసుకోవాలి?
0: ఓకే, సంతోషం మ్యామ్. అంటే మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు చాలా మందికి చిన్నపిల్లల్లో మీరు అన్నట్లు వాళ్ళకి చెప్పలేరు. అయితే కొంతమంది పిల్లల్లో కొంచెం సడన్గా డల్గా అవడం, కొంచెం కామ్గా వెళ్ళి కూర్చోవడం ఇట్లాంటివి కొంతమంది పిల్లలకి ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలకి కొన్ని రకాల స్మెల్ అంటే కొంచెం వాసనలాగా అనిపించడం, లేదా కొన్ని బ్లాక్ అయినట్లు అంటే మబ్బుగా అయినట్లు అనిపించడం కొంతమందికి ఇలా కూడా జరుగుతుంది. సో అది కొంతమందికి ఉంటుంది, కొంతమంది చెప్పలేకపోతారు, సడన్ గా వచ్చేస్తాయి. సో వచ్చినప్పుడు ఏం చేయాలి అని మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స ఏం చేయాలి. వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను చాలా మంది తల్లిదండ్రులకి ఇదే చెప్తాను, ఏంటంటే టెన్షన్ పడద్దు. ఎందుకంటే 1-2 నిమిషాల్లో ఫిట్స్ ఆగిపోతాయి. మనం టెన్షన్ పడి హడావిడిగా అటు ఇటు పరిగెత్తకుండా వాడి సేఫ్టీ చూసుకోవాలంటే సురక్షితమైన ప్లేస్లో పడుకోబెట్టడం, ఊపిరి కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా చూడడము, తర్వాత ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఫిట్స్ వచ్చిందంటే బ్రెయిన్ అలసిపోయినట్లు. సో బ్రెయిన్కి ఒక 1/2 గంట రెస్ట్ ఇస్తే మళ్ళీ లేచి కూర్చుంటారు వాళ్ళే.
4: ఫుడ్ విషయంలో ఒకవేళ ఫీవర్ హై ఉన్నప్పుడు, డౌట్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి?
0: జనరల్గా ఫుడ్ వల్ల అయితే ఫిట్స్ వచ్చే అవకాశం ఉండదండి. అంటే మనం మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లో ఏమేమి ఫుడ్ తీసుకుంటామో అవన్నీ వాళ్ళకు కూడా పెట్టచ్చు. ఇది పెట్టాలి ఇది పెట్టద్దు పథ్యం అనేం లేదు.
4: ఫిట్స్ వచ్చిన వాళ్ళకి పూర్తి వెంటిలేషన్ ఉండి అంటే కొంచెం ఫ్యాన్ వేయడం అలాంటివి చేస్తే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా?
0: అంటే ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ బాగా చెమటలు పట్టుంటే మనం కొంచెం ఖాళీగా

0: ప్రదేశంలో పడుకోబెట్టి ఫ్యాన్ వేయొచ్చు. బట్ ముఖ్యంగా ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే, చాలా మంది వెంటనే నోట్లో నీళ్లు తాపించడము ఇంకేదైనా నోట్లో పెట్టడము చేస్తారు. వాళ్ళు స్పృహలోకి వచ్చే వరకు నోటి ద్వారా ఏమీ పెట్టద్దు, ఎందుకంటే అది ఒక్కొక్కసారి గొంతులో పడి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది. స్పృహలోకి వచ్చిన తర్వాతనే నోటి ద్వారా ఇవ్వండి. నమస్తే.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో ఫిట్స్ అండ్ మోర్చ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు చిన్నపిల్లల్లో మూర్చ సమస్య లేదా ఫిట్స్ సమస్య గురించి నేరుగా డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇందాక ఒక పేరెంట్ అడిగారు, అంటే వాతావరణ మార్పులు వల్ల కూడా ఇలా అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుందని, అది కూడా ఏమన్నా మూర్చ రోగం ఉన్న వాళ్ళకి ఫిట్స్ ఉన్న వాళ్ళకి ప్రభావం చూపుతుందా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు?
0: అంటే సైంటిఫిక్గా ఎక్కడ ఇది నిర్ధారించలేదు ఇంతవరకు. బట్ కొన్ని ఫుల్ మూన్, న్యూ మూన్ డేస్ వీటిల్లో కొంతమందికి పెరుగుతాయి అనేది ఒక ఎప్పటి నుంచో ఒక పర్సెప్షన్ ఉంది. మేబీ అది కొద్ది వరకు నిజం కావచ్చు. అది కాకుండా వాతావరణం వల్ల అయితే పెద్దగా దీని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే
0: అండి.
2: డాక్టర్ గారు
0: నమస్తే అండి.
2: నమస్తే డాక్టర్ గారు. మా తమ్మునికి 40 సంవత్సరాలకు ఫిట్ వచ్చిందండి, చిన్నప్పుడు లేకుండా.
0: 40 సంవత్సరాలు?
2: 40 సంవత్సరాలకు.
0: ఓకే.
2: అయితే ఇప్పుడు 42 ఉంటారు. అయితే ఆయన మద్యం జ్వర వాడతారన్నట్టు.
0: ఓకే.
2: అయితే డాక్టర్కి చూపించినాం కానీ ఇట్లా మద్యం బంద్ చేయాలంట అని చెప్పింది డాక్టర్ గారు. అయితే బంద్ చేసినాను కూడా ఆయన ఒక మళ్ళా ఓసారి ఇట్లా అది పడిపోసారి పిచ్చిలేసినట్టు అవుతుంది
0: అన్నాడు. అదే అండి, ఇప్పుడు మద్యం తాగడం మంచిది కదా, అందరికి తెలిసిందే మనకి. కానీ అది కాకుండా కూడా వేరే కారణాలు ఉండొచ్చు ఆయనకి ఫిట్స్ రావడానికి. సో మీరు ఒక్కసారి మీ తమ్ముణ్ణి నరాల డాక్టర్ దగ్గరకు చూపించి ఎందుకు ఫిట్స్ వస్తున్నాయి, కారణం ఏంటి కనుక్కొని ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. దానికి తగ్గట్టుగా మందులు వాడాలి.
2: అందుకని మళ్ళీ మీకు కాల్ చేశాను మేడం.
1: ధన్యవాదాలు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: జమీకుంట నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి అమ్మా, మీ క్వశ్చన్.
0: నమస్తే అమ్మా.
3: సార్, మా మమ్మీకి ఫిట్స్ వస్తాయి సార్, ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు వస్తుంది.
0: వయసు ఎంత?
3: 40 ఉంటుంది.
0: 40 సంవత్సరాలు? ఓకే. అదే ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లు, ఇంతకుముందు కాలర్ కూడా అడిగింది ఏంటంటే, చాలా కారణాలు ఉంటాయి ఫిట్స్ రావడానికి. పెద్దవాళ్ళలో ఒకసారి సడన్గా టెన్షన్ వల్ల కానీ ఒత్తిడికి లోనైనా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు మందులు అవి కరెక్ట్గా వాడుతున్నారా లేదా ఆ ఫిట్స్కి తగ్గట్టు మందులు వాడుతున్నారా లేదా ఇవన్నీ ఒక్కసారి మీరు న్యూరాలజిస్ట్తో కలిసి అవి చర్చించండి.
1: డాక్టర్ గారు, మీరు ఇందాక అన్నారు 6 ఇయర్స్ లోపు పిల్లలు తగ్గిపోతుందని, కానీ కొంతమందికి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి ఇది కంటిన్యూ అవుతుంది?
0: సో జ్వరంలో వచ్చే ఫిట్స్ మనం అనుకున్నట్లు 6 సంవత్సరాల లోపల ఆగిపోతాయి. అయితే కొన్ని జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అంటాం, JME అని, ఇవి సాధారణంగా 10-15 సంవత్సరాల పిల్లల్లో స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళకి లైఫ్ లాంగ్ మందులు వాడే అవసరం ఉంటుందండి. వీళ్ళలో 3 రకాలుగా ఫిట్స్ వస్తాయి. ఒకటి మామూలుగా వచ్చే మూర్చ రోగం, అంటే మన కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇలాగా. రెండోది యాబ్సెంట్ సీజర్స్ అంటాం, అంటే సడన్గా కొన్ని సెకండ్స్ పాటు ఏం చలనం లేకుండా లాగిపోవడం. లేదా మయక్లోనిక్ జర్క్స్ అంటాం, అంటే సడన్గా మనకు షాక్ కొట్టినట్లు ఉలికి పడినట్లు అవ్వడం. సో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ, ఇది జువెనైల్ మయక్లోనిక్ ఎపిలెప్సీ లేదా JME అంటాం. సో ఇది లైఫ్ లాంగ్ కూడా వీళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అందుకు ఖచ్చితంగా మందులు వాడాల్సి ఉంటుంది.
1: ఓకే. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: దీపా అండి, నేను హైదరాబాద్ రాంపల్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి దీపా గారు.
0: నమస్తే.
4: నమస్తే డాక్టర్. అది మా పాపకి మొన్న ఒకసారి కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా షివరింగ్ లాగా వచ్చింది డాక్టర్, అప్పుడు చూపించాము, అది షెడ్యూల్.

0: ఈ ప్రోగ్రెస్ అవుతుందా లేదా, దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాని వల్ల బేబీ ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటి అని తెలుసు.
1: రైట్. సో మీరు ఒక ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఈజీ నార్మల్ వచ్చింది మరి ఫిట్స్ అయినా కాదా అని. సో దీనికి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఇప్పుడు టెస్ట్లు చేసేవంటే ఈజీ కానివ్వండి ఎంఆర్ఐ కానీ దాన్ని బట్టి మనం ఇది ఫిట్సా కాదా అని చెప్పాం. ఫిట్స్ అని ఎలా చెప్తామంటే ఆ లక్షణాలను బట్టి, అంటే అది వచ్చిన టైంలో కాళ్ళు చేతులు ఇవి కదలికలు ఎలా ఉన్నాయి, స్పృహలో ఉన్నారా లేదా, కళ్ళు ఎలా ఉన్నాయి, తెచ్చుకొని ఉన్నారా, మూసుకొని ఉన్నారా, ఎంతసేపు పలకుండా ఉన్నారు, ఇవి ఏ పరిస్థితిలో ఈ జరిగింది, ఇవన్నిటిని బట్టి ఆ వచ్చింది ఫిట్సా కాదా అనేది 90% కేసుల్లో చెప్పగలుగుతాం. మరి టెస్ట్లు ఎందుకు చేస్తాము అంటే ఫిట్స్ దేనివల్ల వచ్చాయి, సో ఫిట్స్ వచ్చాయా లేదా ఫిట్సా కాదా అనేది ఫస్ట్ మనం ఆ లక్షణాలను బట్టి, అయితే ఎందుకు వచ్చాయనేది తెలుసుకోవడం కోసం, ఏ రకమైన ఫిట్స్ అనేది తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్లు చేస్తాం ఈజీ ఎంఆర్ఐ. సో ఫిట్స్ వచ్చే వాళ్ళలో కూడా ఈజీ నార్మల్ రావచ్చు, ఎందుకంటే ఈజీ జనరల్గా చేసేది 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు టెస్ట్ చేస్తాం. సో ఆ టైంలో బ్రెయిన్ యాక్టివిటీ అంతా నార్మల్గా ఉన్నంత మాత్రాన ఫిట్స్ లేదని కాదు. నాకు అర్థమైంది మీరు చెప్పేది. షడ్డరింగ్ అనేది ఫిట్స్ లక్షణాలు కాదు, అవి నార్మల్గానే ఆటలాగా పిల్లలు చేసే మూమెంట్స్, అవి దానికి ఏం మందులు వాడాల్సిన అవసరం లేదు, టెస్ట్లు కూడా అవసరం లేదు. లేదమ్మా, అది 1.5-2 సంవత్సరాల లోపల అవంతకు అవి ఖచ్చితంగా ఆగిపోతాయి, ఏ మందులు వాడన అవసరం లేదు వాటికి. రావచ్చు, మీరు అసలు దాని గురించి అస్సలు కంగారు పడాల్సిన పని లేదు, అవి ఖచ్చితంగా తగ్గిపోతాయి. నమస్తే.
2: డాక్టర్ గారు, ఇప్పుడు ఫిట్స్ లేదా మూర్ఛ రోగం ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సో ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్న పిల్లల్లో ఒకటి ఖచ్చితంగా మందు మిస్ అవ్వకుండా వాడడం. సో జనరల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఒక డోస్ మార్నింగ్ ఉంటుంది వెళ్ళే ముందు, తర్వాత ఒకటి సాయంత్రం కానీ రాత్రి పడుకునే ముందు ఒక డోస్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఒక డోసే కూడా వాడతాం ఓన్లీ నైట్ పడుకునే ముందు ఒక డోస్ అని కూడా. సో మందు మిస్ అవ్వకుండా వాడడం ఒకటి చాలా ముఖ్యమైనది. మేము చాలాసార్లు గమనించింది ఏంటంటే మందు రాసి పంపిస్తాం, తర్వాత ఒక 3 నెలల తర్వాత రండి అని చెప్తాం. సో కొంతమంది ఏం చేస్తారంటే 3 నెలలకు మందు ఆపేస్తారు, కానీ వచ్చేది 4వ నెల 5వ నెల వస్తారు, అది కరెక్ట్ కాదు. సో ఈవెన్ డాక్టర్స్ ఎప్పుడైనా ఓకే ఫిట్స్ ఆగిపోయాయి, కంట్రోల్ అయ్యాయి, మందులు వాడాలి ఆపాలన్నా కూడా సడన్గా ఆపేయం మనం, కొద్ది కొద్దిగా డోస్ తగ్గించుకుంటూ ఆపేస్తాం, ఇది ఒకటి. రెండోది నిద్ర టైంకి ఉండడం. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా 8 నుంచి 9 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి, నిద్ర సరిపోకపోయినా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఆల్రెడీ ఫిట్స్ మందులు వాడుతూ ఉన్న వాళ్ళు.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మందుల ద్వారా కాకుండా ఎక్సర్సైజ్ లేకపోతే ఫుడ్ ద్వారా కూడా ఏమన్నా తగ్గించుకోవచ్చా, మిగతా ఏదైనా యాక్టివిటీస్ ద్వారా ఫిట్స్ని తగ్గించే అవకాశం ఉందా?
1: సో నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్ అంటాం, అంటే మందులు కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవి జనరల్గా ఎవరికి డిస్కస్ చేస్తాం ఈ ఆప్షన్స్ అంటే 3-4 మందులు వాడినా కూడా ఇంకా ఫిట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, అందులో ఒకటి ఎపిలెప్సీ సర్జరీ అంటాం. ఒకవేళ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ దేనివల్ల వస్తున్నాయో ఖచ్చితంగా కారణం తెలిసి కొన్ని ఆపరేషన్ ద్వారా, బ్రెయిన్ ఆపరేషన్ ద్వారా నయమయ్యే ఫిట్స్ కూడా ఉంటాయి, క్యూర్ అయ్యేవి. సో సర్జరీ ఒక ఆప్షన్ ఉంటుంది, అయితే ఇది ఎవరికి ఆపరేషన్తో నయమవుతుంది అనేవి డాక్టర్ మొత్తం ఖచ్చితంగా టెస్ట్లు అన్నీ చేసిన తర్వాతనే చెప్పగలుగుతారు. రెండోది డైట్ థెరపీ అంటాం, కిటోజెనిక్ డైట్ అని, మోడిఫైడ్ యాట్కిన్స్ డైట్ అని, ఇవేంటంటే ఆహారంలోనే మార్పులు చేసి కూడా ఫిట్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటాం, అన్ని రకాల ఫుడ్స్లో ఇవే ఉంటాయి. అయితే మన సాధారణంగా మనం ఇండియన్ డైట్లో 60-70% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈ స్పెషల్ డైట్స్లో 70-80% ఫ్యాట్స్ ఉంటాయి, మిగతా 20% ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్, అంటే లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్, వీటితో కూడా 50-60% కేసెస్లో ఫిట్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
2: మీరు వింటున్నారు చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్యల గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0852.

0: 6853295503 ఈ నెంబర్కి ఫోన్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు ఇందాక అన్నారు, మీరు చెప్పారు అంటే ఆపరేషన్ కూడా కొంతమందికి చేస్తాం, బ్రెయిన్ సర్జరీ కూడా చేస్తామని. అసలు ఏ ఏజ్లో చిన్నపిల్లల్లో ఏ వయసు వారికి ఇలాంటి సర్జరీస్ అవసరం పడతాయి?
1: ఆపరేషన్ ద్వారా ఎపిలెప్సీని క్యూర్ చేసే అవకాశం కొంతమంది పిల్లలకు ఉంటుంది. అవేంటంటే ఎక్కడన్నా బ్రెయిన్లో పుట్టుకతోనే బ్రెయిన్ ఫోల్డ్స్ అంటే బ్రెయిన్ మడతలు అంటాం కదా, అది ఎక్కడన్నా కొంచెం డిఫరెంట్గా పుట్టుకతోనే ఉంటుంది వాళ్ళకి. కార్టికల్ డిస్ప్లేషియాస్ లేదా కార్టికల్ మాల్ఫర్మేషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఏంటంటే ఆ బ్రెయిన్ స్ట్రక్చరే కొంచెం తేడాగా ఉంటుంది ఒక పర్టికులర్ ఏరియాలో. సో దాన్ని ఆపరేషన్ ద్వారా ఏదైతే బ్రెయిన్ భాగం తేడాగా ఉందో దాన్ని తీసేయొచ్చు. ఇది ఒక రకమైన సర్జరీ. దీన్ని ఇది లీషనెక్టమీ అంటాం, అంటే ఆ పర్టికులర్ ఏరియాని తీసేయడం. రెండో రకం సర్జరీ ఏంటంటే ప్యాలియేటివ్ సర్జరీస్ అంటాం, అంటే దాంట్లో ఏది బ్రెయిన్కి సంబంధించిన భాగాన్ని తీసేయము కానీ కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ ద్వారా ఫిట్స్, పెద్ద ఫిట్స్ వచ్చాయి అంటే కొంతమంది సడన్గా పడిపోయి తలకు దెబ్బలు తగిలించుకుని ఇట్లాంటివి డ్రాప్ అటాక్స్ అంటాం, వాటిని 80-90% క్యూర్ చేసే అవకాశం ఉంటుంది.
0: అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక్కసారి ఆపరేషన్ చేసి అవన్నీ క్యూర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే పూర్తిగా నయమవుతుందా?
1: సో ఇది జనరల్గా క్యూర్ రేట్ ఎంత ఉందంటే మొత్తం కంప్లీట్గా నయమయ్యే అవకాశం 70%, 80%, 90% అనేది సర్జరీ చేసే ముందే డాక్టర్ చాలా టెస్టులు చేస్తారు. ఎంఆర్ఐ స్కాన్ కాకుండా వీడియో ఈజీ మానిటరింగ్ అని, అంటే 2-3 రోజులు కంటిన్యూగా ఈజీ చేసి ఆ ఫిట్స్ వచ్చేటప్పుడు బ్రెయిన్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ భాగంలో వస్తున్నాయి అనేది కానీ, తర్వాత కొన్ని స్పెషల్ స్కాన్స్ పెట్ స్కాన్ అని స్పెక్ట్ స్కాన్ అని, ఈ వీటి ద్వారా సర్జరీకి ముందే కొద్ది వరకు అంచనా వేయగలుగుతారు. కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న కేసెస్లో 80-90% వరకు కూడా సక్సెస్ రేట్ ఉంటుంది వీటిల్లో.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మూర్ఛ సమస్య, ఫిట్స్ సమస్య అంటువ్యాధి కాదని తెలిసినా కూడా చాలామంది ఇప్పటికీ కూడా ఈ ఫిట్స్ మూర్ఛ ఉన్న పిల్లలను దూరంగా ఉంచడం, వాళ్ళని చిన్న చూపు చూడడం జరుగుతుంది. సో ఇలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
1: సో ఇప్పుడు మనకు మిగతా ఆరోగ్య సమస్యలు ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది అంటే మధుమేహం, హైపర్ టెన్షన్ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆస్తమా ఉంటారు, అలాంటిది మూర్ఛ రోగం కూడా. సో ఇది ఎందుకు చాలామంది ఇంత డిస్క్రిమినేషన్ కానీ వివక్ష చూపిస్తారో అర్థం కాదు, ఇది తప్పు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు జీవితాంతం వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తింటారు, బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ తింటారు. సో ఇది కూడా అలాంటిదే, ఇందులో ఏది ప్రత్యేకంగా ఏం లేదు. సో వీళ్ళని మనం తక్కువగా చూడాల్సిన అవసరం అస్సలు లేదు. ముఖ్యంగా స్కూల్స్లో, చాలా స్కూల్స్లో ఈ ప్రాబ్లం నడుస్తుంది. ఏంటంటే వాళ్ళని కొన్ని యాక్టివిటీస్ వద్దని చెప్పడం లేదా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో వద్దని చెప్పడం, సో ఇది కూడా మంచిది కాదు. సో టీచర్స్ కానీ జనరల్ మిగతా వాళ్ళకి నా ఇదేంటంటే మెసేజ్, ఖచ్చితంగా మిగతా ఆరోగ్య సమస్యలలాగా ఇది ఒక సమస్య అంతే, అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉంది.
0: ఓకే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో ఫిట్స్ సమస్యల గురించి అలాగే మూర్ఛ రోగం గురించి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎలాంటి ప్రథమ చికిత్స విధానాలు పాటించాలి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ టైంలో దీనికి సర్జరీ చేయించాల్సి వస్తుంది, అలాగే మూర్ఛ వ్యాధి వచ్చిన పిల్లల్ని దూరం పెట్టకూడదని, వాళ్ళని అందరిలో భాగంగా కలుపుకోవాలి, ఇది అంటువ్యాధి కాదని చాలా చక్కటి సందేశం ఇచ్చారు. మా శ్రోతలు అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పారండి మీకు. ధన్యవాదాలు రమేష్ కోణంకి గారు, నమస్కారం.
1: నమస్తే అండి.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: మరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి కుంతిపుత్రుడు. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ నుండి బొమ్మలగూడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కుంతిపుత్రుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: అభిరుచి ఉంటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి,

0: నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి సమస్యలు, మోతబిందు, క్యాట్రాక్ట్, దగ్గర చూపు తగ్గిపోవడం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
1: ఏంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట ఆత్మీయులు. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, ఋషికేశ్, శ్రీహిత్, అక్షయ్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఆత్మీయులు సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ శనివారం ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తలతిరగడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావడం, కాళ్ళు చేతులు మూతి వంకలిపోవడం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట పెదరాయుడు. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మిరెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, బూర లక్ష్మి, పారిపల్లి శశాంక్, దాస రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం పెదరాయుడు సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఫ్లోరెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట వర్షం ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి కూచిన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వర్షం సినిమా నుండి ఈ పాట.

గుర్త చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టవల్లా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యారా చేర తీసుకోనా.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినండి అబ్బాయి గారు ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్ వసంత భారతి లాస్య సాన్విక శ్రీరామ్ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అబ్బాయి గారు సినిమా నుండి ఈ పాట

మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
5: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
8: బృందావన్ హౌస్.

0: హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగుల తామరా
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

సమయం 5:45. సినీ రంజని తెలుగు సినిమా పాటలు వింటారు. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినండి ప్రేమించు సినిమా నుండి ఈ పాట.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: సినీ రంజని కార్యక్రమంలో తర్వాత పాట మొగుడ్స్ పెల్లాంస్. ఈ సినిమా నుండి వేణు నిత్య సంతోష్ని పాడిన ఈ పాట

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినండి నువ్వు వస్తావని. ఈ సినిమా నుండి రాజేష్ సుజాత గారు పాడిన ఈ పాట.

0: Against this backdrop, the team warned that terrorist threats intensified in South Asia. China and Russia have reaffirmed their support for India's BRICS presidency this year as New Delhi chairs the grouping for the fourth time. Chinese ambassador to India, Xu Feihong, and Russia's charge d'affaires, Roman Babushkin, attended a BRICS ambassadors roundtable discussion hosted by Vivekananda International Foundation in New Delhi. Ambassador Xu said China is ready to work with India and other BRICS members to deepen cooperation and strengthen the grouping's role in global affairs. Russia's Roman Babushkin also reaffirmed Moscow's support for India's priorities as BRICS chair. Vice Chairperson of Niti Aayog Ashok Kumar Lahiri today released a report titled Key Sectors to Position India as a Global Manufacturing Hub. The report highlights 12 priority sectors that hold strong potential for global competitiveness, local value addition, job creation and deeper integration into global supply chains. Shiromani Akali Dal President and former Deputy Chief Minister of Punjab, Sukhbir Singh Badal, was attacked in Maharashtra's Nanded this afternoon. Mr. Badal and his wife Harsimrat Kaur were climbing down the steps of Gurdwara Mata Sahib Devanji Mugat when a man tried to stab Shiromani Akali Dal Chief. Mr. Badal was rushed to a hospital where he received stitches on his right hand and is out of danger. Nanded Superintendent of Police Dr. Nilab Rohan stated that the attacker, who was a sevadar in the Gurdwara, has been taken into custody. Several union ministers, including Home Minister Amit Shah, Health and Family Welfare Minister J.P. Nadda and External Affairs Minister Dr. S. Jaishankar today joined the Har Ghar Tiranga campaign by hoisting the tricolour. And that is the end of this news bulletin.
1: Akasavani. ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంట్ బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా. ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని అడ్డుకునేందుకు చాలా మంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలో ప్రజలు విద్యార్థులతో దేశభక్తి స్ఫూర్తిని చాటి చెబుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. ఓటర్ కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి హెచ్చరించారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. అయితే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు చాలామంది చాలాసార్లు ప్రయత్నించారని, కానీ రద్దు చేయటం ఎవరి వల్ల కాలేదన్నారు.
6: आज मैं हिम्मत से बोलना चाहता हूँ, 200 यूनिट बिजली जो मुफ्त में सरकार दे रहा है, सबसे ज्यादा हमारे माइनॉरिटी भाई बहनों के लिए भला हुआ. सर उठा के जीने के लिए हम लोग कोशिश कर रहे हैं. बस में हमारे महिलाओं को हम जगह दिए, हर महीने में 10,000 रुपए आज उन लोग बचा ले रहे. मेरे लिए हिंदू मुसलमान अलग अलग नहीं है, मेरे लिए दो अंक है हिंदू मुस्लिम. जो हिंदू को मिल रहा है बराबर हिस्सा मुसलमानों को देने के लिए हमारा सरकार काम कर रहा है, मेहनत कर रहा है.
5: మైనార్టీల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగిస్తారని ప్రచారం జరుగుతుందన్నారు. అర్హులైన వాళ్ల ఓట్లు పోకుండా చూడాలని కోరారు. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ హయాంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 54 కంపెనీలకు ఎకరా 30 లక్షల నుంచి 80 లక్షల రూపాయలకే భూములు కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కంపెనీలకు ఎకరాకు 1,50,00,000 రూపాయల చొప్పున భూ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. టెసరాక్ట్ సంస్థ 2024లో 5 ఎకరాలకు

0: కోసం దరఖాస్తు చేసుకుందని ఏడాది పాటు పరిశీలించిన అనంతరం 2025లో ఆ సంస్థకు భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. 2025 వరకు టెసరాక్ట్ సంస్థకు కొండల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారని, మేనేజింగ్ డైరెక్టర్గా కాదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ది చెందుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ ఘర్ తిరంగా జెండా ర్యాలీని ప్రారంభించిన ఆయన, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్ ఉందని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రామచంద్రరావు అన్నారు. ఓటరు కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లకు సూచించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం గాని, రాష్ట ఎన్నికల అధికారి కార్యాలయం గాని ఇలాంటి సందేశాలు పంపవని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు అందిస్తామని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన పెన్షన్ల కోసం అర్హులు 31 ఆగస్టులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు చేనేత, గీత కార్మికులు, తలసేమియా, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నూతన పెన్షన్లు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 218,002 మంది లబ్ధిదారులకు నెలకు సుమారు 47 కోట్ల రూపాయల పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, దేశం కోసం, ధర్మం కోసం యువత పనిచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. నిర్మల్లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ అంశంపై వార్తా మీడియా వర్క్ షాప్ ను నిర్వహించారు. పీఐబీ జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భూషణ్ రాజు పాల్గొని అవయవ దానంపై అవగాహన కల్పించారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదానము, విద్యాదానం కంటే అవయవ దానమే మహాదానమని అన్నారు.
1: అనివార్య పరిస్థితుల్లో జీవితంలో ఎప్పుడైనా కూడా ఇంటెన్సివ్ కేర్ లో ఉండి జీవితంగా ఉన్నప్పుడు మన మరణానంతరం మన శరీరం ఇతరులకు ఉపయోగపడే విధంగాను, మన అవయవాలు అనేక మందికి ఉపయోగపడే విధంగాను ఉంటాయి. ఒక మనిషి చనిపోతూ ఒక 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలిగే మహద్భాగ్యం, మహత్తర అవకాశం ఏదైనా ఉంది అంటే కేవలం అవయవదానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
0: ఎస్సీ ఎస్టీల అభివృద్ది కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్ ప్లాన్ నిధులను పక్కాగా వినియోగించుకోవాలని రాష్ట షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశంలో కమిషన్ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియ అనంతరం వరంగల్ జిల్లాలో కేంద్రాల సంఖ్య పెరిగింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలోని వరంగల్ తూర్పు, నరసంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కలిపి కొత్తగా 21 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ఎలినినో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు సూచించారు.
2: రైతులకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మీకు 5 ఎకరాల్లో ఉంటే 1 ఎకరం వరి వేసుకోండి, కానీ మిగతా 4 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరటమైంది. ఆరుతడి పంటల్లో మినుములు 15 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 15 వరకు వేసుకోవచ్చు. తర్వాత వేరుశనగ సెప్టెంబర్ లో నెలలో మన జిల్లాలో ప్రతి మండల వ్యవసాయాధికారి దగ్గర సబ్సిడీపై మినుములు విత్తనాలు పెట్టడం జరిగింది. అవి అందుబాటులో ఉన్నాయి.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను, లైసెన్స్డ్ సర్వేయర్లను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. 70 గ్రామాల్లో రీసర్వే పనులు కొనసాగుతున్నాయని, సర్వే పనుల్లో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు 22,84,000 రూపాయల వ్యయంతో 4 అధునాతన డీజీపీఎస్ రోవర్లను జిల్లాకు సమకూర్చినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 17 డీజీపీఎస్ రోవర్లు అందుబాటులో ఉండగా, తాజాగా మరో 4 రోవర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల ఏర్పాటుకు రిజిస్టేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్య

0: క్లినిక్ జైన్ డైరెక్టర్ డాక్టర్ ప్రభు కిరణ్ తెలిపారు. హనుమకొండ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వెబ్సైట్ పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ డిజిటల్ విధానాన్ని హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి శరత్ బాబు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. జిల్లాలో రైతులు పండించిన ఆయిల్ ఫాము గెలల సేకరణ ప్రారంభమైందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మాన్వాడ వద్ద మీడ్ మానేరు ప్రాజెక్టులోకి 256 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో 6 గేట్లను ఎత్తి దిగువన ఉన్న లోయర్ మేనర్ డ్యాంలోకి 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బునాదిగాని కాలువపై కొత్త కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తి కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మక్త అనంతారం వద్ద ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు కాలువ నీటిని విడుదల చేశారు. కల్వర్టుల నిర్మాణంతో నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు సాఫీగా చేరేందుకు మార్గం సుగమమైందని ఆయన అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ములుగులో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నేతలతో పాటు విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. మంచిర్యాలలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగ యాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి నదిలో పెరిగిన ప్రవాహం కారణంగా తాగునీరు స్వల్పంగా రంగుమారిందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ ఈఈ పి కరుణాకర్ హెచ్చరించారు. నీటిని తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలని ప్రజలకు సూచించారు. ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని అడ్డుకునేందుకు చాలామంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెక్సరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు.
2: సంసద్ సదన ద్వయస్య ఉపవేశనం అనిశ్చిత కాలాయ స్థగితం. ప్రావృట్ సత్రే ద్వాదశ విధేయకాని పారితాని. విపక్షానాం కోలాహలేన లోకసభాయాః కార్యసాధకతా కేవలం 21% ఏవావశిష్ట. సంసదా ఖనిజ వికాసః నియమః చ సంశోధన విధేయకం 20/26 పారితం. అనేన ఖనన క్షేత్రం అధికం కార్యదక్షం తథా నివేశకానాం అనుకూలం భవిష్యతి. అద్య నవదెహ్ల్యాం రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు కళా సాధకేభ్యః ప్రతిష్ఠితం సంగీత నాటక అకాదమీ సమ్మాననం వ్యతరత్. చీన రూస దేశౌ భారతస్య బ్రిక్స్ అధ్యక్షతాం ప్రత్యభినందతాం స్వకీయ సమర్థనం చ పునః ప్రాకటయతాం. అపి చ భారతస్య స్వతంత్రతా దివసస్య సమ్మానార్థం అమెరికా దేశస్య అనేకైః రాజ్యైః 5 దినాంకః భారత దివసః ఇతి రూపేణ ఉద్ఘోషితః. అథ వార్తాః విస్తరేణ. సంసదః ఉభే సదనే అనిశ్చిత కాలాయ స్థగితే. గతమాసస్య 20 ఆరబ్ధస్య సంసదః ప్రావృట్ సత్రం అద్య 25 ఆహత్య 21 ఉపవేశనానంతరం సమాప్తం. ప్రావృట్ సత్రే రాష్ట్రీయ మహత్వయుతం సమేత్య అనేకాని విధేయకాని పారితాని. ఏతేషు లోక పరీక్షా అనుచిత అసాధారణ నివారణ సంశోధన విధేయకం, 20/26 రాష్ట్రీయ సమ్మాన అపమాన నివారణ సంశోధన విధేయకం, న్యాయాధికరణ పరిష్కార విధేయకం, కర విషయకానాం తథా అన్యేషాం విధీనాం సంశోధన విధేయకం, రాష్ట్రీయ సహకారీ వికాస నిగమ సంశోధన విధేయకం, అథ కేరళ నామ పరివర్తన విధేయకం 20/26 ఇత్యేతాని విధేయకాని సమ్మిళితాని సంతి. సంసద వైదేశిక అంశదాన వినియమన సంశోధన విధేయకం 20/26 ఇత్యపి పరీక్షణాయ సంయుక్త సంసదీయ సమిత్యై ప్రేషితం. యద్యపి సత్రావధౌ నీట్ ప్రశ్నపత్రస్య గోప్యతా భంగం ఆలక్ష్య విరోధ ప్రదర్శనం కుర్వతాం ఛాత్రాణాం విరుద్ధం కథితారక్షక కార్యం తథా అయోధ్యా రామమందిరస్య దానరాశౌ కథితా నియమితతా ఇత్యాదయః విషయాన్ ఆధృత్య పునః పునః వ్యవధానాని అపి

0: కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఇప్పుడు వినండి సమాచార దర్శిని. ప్రభుత్వ ఐటిఐ కళాశాల నిజామాబాద్ లో ఘనంగా జాబ్ మేళా. నిజామాబాద్ 13, 2026. ప్రభుత్వ ఐటిఐ కళాశాల నిజామాబాద్ లో ఈరోజు నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వారి నైపుణ్యాలను అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 24 ప్రముఖ కంపెనీలు హాజరయ్యాయి. జాబ్ మేళాకు వివిధ ట్రేడ్లకు చెందిన మొత్తం 306 మంది అభ్యర్థులు హాజరై ఉద్యోగాలు, అప్రెంటిస్షిప్ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, పనితీరు తదితర అంశాలను పరిశీలించిన ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపిక ప్రక్రియ అనంతరం 150 మంది అభ్యర్థులు అప్రెంటిస్షిప్కు ఎంపిక కాగా, మరో 80 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థుల్లో 46 మందికి జాబ్ మేళా వేదికపైనే కంపెనీల ప్రతినిధులు ఆపరేటర్లను అందజేశారు. దీంతో అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

నేరుగా కంపెనీలలో అనుసంధానం కల్పించడం ద్వారా వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగ అప్రెంటిషిప్ అవకాశాలు లభించేలా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. యువత తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు కూడా ఐటీఐ విద్యార్థుల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యాలను ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. ఉద్యోగాలు అప్రెంటిషిప్ అవకాశాలకు ఎంపికైన 230 మంది అభ్యర్థులను కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి అభినందించారు. ముఖ్యంగా జాబ్ మేళా వేదికపైనే ఆపరేటర్లను అందుకున్న 46 మంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా ఐటీఐ ఉత్తీర్ణ యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభించడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సమాచార దర్శిని విన్నారు.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాలు వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్ని. ఈరోజు వచ్చేసి మనం పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పశువుల ఆహారంలో పచ్చగడ్డి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. ఎందుకంటే రైతుకి మేలు చేయాలన్నా, పశువుకి మేలు చేయాలన్నా, నష్టం చేయాలన్నా మనం ఇచ్చే పచ్చగడ్డి బట్టే ఉంటుంది అని నేను అంటాను. ఎందుకనంటే రైతుకి ఏ విధంగా మేలు అనంటే, మనం పచ్చగడ్డిని తక్కువకే మనం పండించి చాలా, అంటే మనం ఇచ్చే దానా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో మనం పచ్చగడ్డిని అందించగలం. అది ఎక్కువ అందించినప్పుడు మన దానా ఖర్చును కూడా మనం తగ్గించుకోగలం. తద్వారా మనకి పశువు యొక్క వ్యయం, పశువుకి అయ్యే ఖర్చుని తగ్గించుకోగలం. అప్పుడు మనకు వచ్చే లాభాన్ని పెంచుకోవచ్చు. అలాగే పశువుకి ఏ విధంగా లాభము అని అంటే, పచ్చగడ్డిలో అన్ని రకాల వైటమిన్స్ కానీ, పశువుకు అవసరమయ్యే పీచు పదార్థం కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది పశువు దాన్ని ఈజీగా గ్రహించగలదు పచ్చగడ్డి నుంచి. మనం దాణా ఎక్కువ పెట్టినప్పటికి కూడా, దాణా ఎక్కువ పెట్టినప్పుడు అనేక రకరకాల సమస్యలకి పశువు చేరుకుంటుంది. అదే కానీ పచ్చగడ్డి దాణా రెండు సమపాల్లో కానీ ఇచ్చినట్టయితే, రెండింటిని సరిగ్గా ఉపయోగించుకొని పశువు చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. పచ్చగడ్డి విరివిగా ఇవ్వడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, పశువు సరైన టైంకి మీకు యద లక్షణాలకు వచ్చి త్వరగా మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ త్వరగా దూడనిచ్చి త్వరగా మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చే ఇది కూడా ఉంటుంది. అలాగే ఈ విధంగా పచ్చగడ్డిని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పచ్చగడ్డి మనం చాలా విరివిగా పండించుకోవచ్చు అండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇలా నేపియర్ గడ్డి, నేపియర్ గడ్డిలోనే సూపర్ నేపియర్ ఉంది, బుల్లెట్ నేపియర్ ఉంది, అలాగే జొన్న గడ్డి ఉంది, మొక్కజొన్న గడ్డి ఉంది, గినియా గ్రాస్ మన పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ గట్ల పైన అక్కడ దొరుకుతుంది గినియా గడ్డి. హెడ్జ్ లూసర్న్ అనేది మాంసకృతులు ఎక్కువగా ఉంటుంది అనమాట. అది లూసర్న్ ఫ్యామిలీకి చెందింది, అంటే మన శనగలు పప్పులు జాతికి చెందిన కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ గడ్డి కానీ తీసుకుంటే, సూపర్ నేపియర్ గడ్డిని కానీ మనం పెంచుకోగలిగితే చెరుకు గడ్డలాగా పెరుగుతుంది.

మంచి పశువుకి చాలా నచ్చే గడ్డి అనమాట అది. ఇంకా మీరు గడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ను కూడా పెంచుకోవచ్చు, ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ అనేది చాలా సింపుల్గా ఒక 20 పశువులు కానీ మన దగ్గర ఉంటే ఒక ఎకరం గడ్డి కానీ మనం వేసుకోగలిగితే మనకి సంవత్సరం పాటు దానికి పచ్చగడ్డి అందిపోతుందండి, ఆ 20 పశువులకి పచ్చగడ్డి అందిపోతుంది. అలాగే మీకు దానా ఖర్చు అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవుకు కనితే సుమారుగా 30 నుంచి 40 కేజీల పచ్చగడ్డిని కానీ ఇచ్చుకోగలిగితే మనం దానాని దాని శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చుతోనే మనం దానా ఖర్చుని లిమిట్ చేయొచ్చు. అంటే రోజుకు 2 కేజీలు ఇచ్చామనుకోండి, దాని శరీరానికి అవసరమయ్యే దానికోసం అనేసి. ఇంకా పాలు, ఒక లీటర్కి పాలుకి 400 నుంచి 500 గ్రాములు దానా ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ పచ్చగడ్డిని పెంచుకున్నామంటే 400 నుంచి 500 దాన్ని 200 నుంచి 300 గ్రాములకి మనం తగ్గించుకోవచ్చు. అప్పుడు దానా కాస్ట్ అనేది మనకి బాగా తగ్గిపోతుంది, అప్పుడు మనకి ఆదాయం అనేది పెరుగుతుంది. పచ్చగడ్డి పెంచుకునే విధానం, మొక్కజొన్న గడ్డి కానీ జొన్నగడ్డి కానీ అయితే మనకి విత్తనాలు ఉంటాయండి, మనకి వాటిని మన చల్లుకుంటే మనకి ఆ గడ్డి అనేది వచ్చేస్తుంది. ఒక 3 కట్లు అంటే ఇవి వార్షికలు అనమాట, అంటే సంవత్సరం వరకే అవి ఉంటాయి, అంటే ఒక 3 కోతల వరకు మనకు వస్తాయి. అదే కానీ ఎక్కువ సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మనకి ఒక్కసారి నాటితే రావాలి అని అంటే సూపర్ నేపియర్ నేపియర్ గడ్డలు కానీ మనం వేసుకుంటే, చెరుకు గడ్డలు ఎలా అయితే మనం నాటుకుంటామో అలాగే కనుపులు కానీ తెచ్చి మనం నాటుకోగలిగితే ఒక ఎకరాకి మనకి 6,000 నుంచి 5,000 కానీ కనుపులు కానీ మనం నాటుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనకు 180 నుంచి 200 టన్నుల గడ్డిని మనకి అది అందజేస్తుందండి. దానికి సరైన ఎరువులు వాడుతూ సరైన నీటిని కానీ అందిస్తే మనకి అది ఉపయోగపడుతుంది. మన గడ్డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ గడ్డిని మనం సైలేజ్గా కింద కూడా మార్చుకోవచ్చు. సైలేజ్ అంటే మాగబెట్టిన గడ్డి అనమాట, దాన్ని కన్వర్ట్ చేసుకొని ఎండాకాలంలో కానీ గడ్డి ఎక్కువగా లేని టైంలో కూడా మనం దాన్ని వాడుకోవడానికి వీలవుతుంది. అలాగే లేదు దాన్ని హే కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని 10% కన్నా తక్కువ కానీ మనం తగ్గించుకోవాలంటే ఎండలో పెట్టి దాన్ని హే అంటారనమాట. ఆ విధంగా కూడా చేసుకొని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి గడ్డి మనకి అందుబాటులో లేదో అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీనికి మనం గడ్డిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు కూడా చాలా విధాలుగా మనకి సహకరిస్తూ ఉంటాయండి. పచ్చగడ్డి విత్తనాలని అందించడం, మీ సమీప పశు వైద్య కేంద్రాల్లో కానీ ఎక్కడైనా కూడా సబ్సిడీ రూపంలో మీకు పచ్చగడ్డి విత్తనాలు కూడా అందిస్తారు, వాటిని వినియోగించుకొని కూడా మనం గడ్డిని పెంచుకోవచ్చు. మనం కూడా అది ఒక పంటలా భావించి, అంటే ఖాళీ సమయంలోనే తప్ప ఇంకా అవసరం లేదు అనుకోకుండా, మనకున్న పశువులు బట్టి దానికి కావాల్సిన, మీ సమీప పశు వైద్యశాలకు వెళ్తే మీకున్న పశువులకి మీకు ఎంత భూమిలో మీకు వేసుకోవాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించి మీకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మీరు నాటుకొని మీ పశువులకి నిరంతరం మీరు పచ్చగడ్డి కానీ అందించగలిగితే మీరు మంచి లాభాలు. ఇంకా ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ మీదే ఉపయోగించకన్నా పచ్చగడ్డి కూడా మీరు యాడ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా లాభాలను సంపాదించవచ్చని మీకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.

0: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త జి కిరణ్ గారు అందించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: సమయం 7 గంటలు.
1: సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
0: ప్రసార వివరాలు. నూట 3.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం జొన్న పంటల్లో చీడపీడల నివారణ గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు పాల్గొంటారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న ముఖ్య గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్టరీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం 7వ భాగం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:45 సినీ రంజని, 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవి స్తుతి వింటారు. 6:40 సూక్తి స్తోత్రం వినిపిస్తారు పి అబ్దుల్లా ఖాన్ గారు.

6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నుకల్ల గారు పాల్గొంటారు. 7:45 వందే మాతరం గేయం 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్దాల స్ఫూర్తి స్వరం వందే మాతరం ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం సహకారం ఎస్ మాధురి గారు, నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరద్బాబు గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో క్విట్ ఇండియా ఉద్యమం గురించి కొన్ని వివరాలు అందిస్తారు పొట్లూరి శారద గారు. ఇక అదే కార్యక్రమంలో తొలి మహిళా వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రామ్నాథ్ గురించి వివరాలు అందిస్తారు డి నిర్మల గారు. 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం నాలుగవసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. పార్లమెంటు ఉభయ సభలో నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 25 రోజుల వ్యవధిలో 19 సమావేశాలు నిర్వహించిన తర్వాత నేటితో ముగిశాయి. ఈ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు జాతీయ అంశాలపై చర్చలతో పాటు పలు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. కాగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో తమ ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ సభలో పదే పదే జరుగుతున్న ఆటంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకును వినిపించడానికి సభ్యులకు లభించిన అవకాశాలను వారు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారని, అయినా సభావేదికే ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆయన అన్నారు.
1: The House functioned for only 37 hours and 49 minutes, regarding a productivity of 39.17%. We had the opportunity to raise 285 starred questions, 380 zero-hour submissions, and 380 special mentions. Sadly, only 16 questions, 52 zero-hour submissions, and 93 special mentions could be taken up. The floor was open, but we didn't make the fullest use of the opportunities.
0: అంతకుముందు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో తన బహిరంగ సభ ముగిసిన తర్వాత కొద్దిమంది శుద్దీకరణ హోమం నిర్వహించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేవనెత్తారు. మైదానంలో జరిగిన సభలో తాను ప్రసంగించానని, తాను ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
2: मैं इसको पॉलिटिकल मुद्दा कभी बनाना नहीं चाहता और मैं कभी सदन में सालों से यहाँ हूँ और निचला, लेकिन मैं एक शेड्यूल कास्ट हूँ, मैं एक दलित हूँ, मेरे को मदद करो, मेरी रक्षा करो बोल के कभी किसी के सामने गिड़गिड़ाया नहीं. मैं लड़ने की शक्ति है, मैं लड़ता हूँ.
0: ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించిన ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సభకు హామీ ఇచ్చారు. బీజేపీకి ఇలాంటి చర్యలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నడ్డా స్పష్టం చేశారు.
3: బీజేపీ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు సచ్ యాక్టివిటీస్, నంబర్ 1. నంబర్ 2, ये हम सब के लिए खेद का विषय है, देश के लिए भी खेद का विषय है. हम इसकी तहकीकात भी करेंगे, लेकिन उसके बाद खड़गे साहब कहे कि तुम ऐसा करते हो, ये उचित नहीं है.
0: పార్లమెంటులో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనకుండా పరిపుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పార్లమెంటరీ

0: వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ, పార్లమెంట్ అనేది చర్చలు శాసనసభ వ్యవహారాల కోసమేనని, అయితే నిరంతర నినాదాలు నిరసనలు వర్షాకాల సమావేశాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినప్పటికీ అందులో 1 బిల్లుపై మాత్రమే 2 సభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. పదే పదే సభకు ఆటంకాలు కలిగించడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంటరీ అనుభవాన్ని పొందలేకపోయారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
1: ఆపోజిషన్ డిస్కషన్ సే భాగ్ రహతే పార్లమెంటరీ డెమోక్రసీ మే ఆపోజిషన్ డిస్కషన్ కే లియే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ ఉస్కా జవాబ్ దేతే హై. యే తరీకా హోతా హై క్యూంకి లోగో నే హమకో చునా దేశ సేవా కే లియే. తో పహలీ బార్ యే దృశ్య దేఖనే కో మిలా కి సర్కార్ ఖుద్ కహ రహే కి హమ్ డిస్కషన్ చాహతే హై ఔర్ ఆపోజిషన్ బహానా బనా కర్ కే డిస్కషన్ సే భాగ్ రహే హై. తో యే లోక్తంత్ర కే లియే విశేష కర్ కే సంసదీయ లోక్తంత్ర కే లియే ఠీక్ నహీ హై.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈరోజు 2024-25 సంవత్సరాలకు గాను 100 మందికి పైగా కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పురస్కారాలను అందజేశారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సంప్రదాయ నాటకము, ఇతర అనుబంధ కళారంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, పురస్కార గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభను, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తున్నారని కొనియాడారు. మన దేశ సంగీతంలో ఎన్నో వ్యవస్థలు, నృత్యాలలో అనేక శైలులు, జానపద నాటకాలలో లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రచారం ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని, గర్వాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. కోట్లాది పౌరులు త్రివర్ణ పతాకంతో మమేకమై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా హర్ ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకుంటుందని మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ త్రివర్ణ పతాకంతో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఇతరులు ఈ సందర్భంగా పిలుపునిస్తూ, తమ ఇళ్లపై తిరంగాను ఎగురవేసి జాతీయ గర్వకారణమైన ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నాహంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడంతో పాటు వికసిత్ భారత్ @2047 కోసం యువశక్తి అనే ఇతివృత్తాన్ని చాటి చెప్పేలా ఈ రిహార్సల్ సాగిందని, వేడుకల్లోని సంప్రదాయ వైభవం, ఖచ్చితత్వం, దేశభక్తి స్ఫూర్తిని ఇది ప్రతిబింబించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పోస్టులో పేర్కొంది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణల బిల్లు వల్ల ఏ రాష్టం హక్కులను లాక్కోవడం జరగదని, వాటి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుంచి 85%కి, మొత్తం ఆదాయం 23% పెరిగిందని చెప్పారు. ఖనిజాల లభ్యత, ఉపాధి పెంపు, రాష్ట్రాల ఆర్థిక బలోపేతం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించారు అనే 4 అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో అనీమియా ముక్త భారత్ అభియాన్ పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2 రోజుల జాతీయ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సవరించిన అనీమియా ముక్త భారత్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడం, విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై ఈ వర్క్ షాప్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, అనీమియా నివారణకు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలిపారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈరోజు న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన బ్రిక్స్ రాయబారుల రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో భారతదేశంలోని చైనా రాయబారి సియో ఫిహాంగ్, రష్యా ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ పాల్గొన్నారు. సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి, ప్రపంచ వ్యవహారాల్లో బ్రిక్స్ కూటమి పాత్రను బలోపేతం చేయడానికి, భారత్ ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్దంగా ఉందని రాయబారి షూ తెలిపారు. అలాగే రష్యా ప్రతినిధి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ, బ్రిక్స్ అధ్యక్షతగా

భారత ప్రాధాన్యతలకు మాస్కో మద్దతు తెలుపుతుందని చెప్పారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్టలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్జీ ముగట్ మెట్లు దిగుతుండగా ఒక వ్యక్తి బాదల్ను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గురుద్వారలో సేవకుడిగా పనిచేస్తున్న దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నీలబ్ రోహాన్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్టాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అలాగే రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్టపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో లైఫ్ వన్ అందిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం, ఈ విషయమై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్ వింగ్ అగ్రానమీ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు మా స్టూడియోకి వచ్చున్నారు. రైతులు అడిగే ప్రశ్నలకు వారు నేరుగా సమాధానాలిస్తారు. వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం, ఈ విషయం గురించి రైతులు తమ సందేహాలను నేరుగా అడగవచ్చు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324 0852, మరొకటి 2324 0853. హైదరాబాద్ ఎస్టీటి కోడ్ మీకు తెలిసిందే 0400 జత చేసి ఈ రెండు నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. ఇక మనం డాక్టర్ జేఎస్ సుధారాణి గారిని పలకరిద్దాం.
7: నమస్కారం అండి సుధారాణి గారు. వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి మనకి మన రైతన్నలకు ఎన్నో విషయాలు చెప్పడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సుధారాణి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి.
8: నమస్కారం
7: మేడం. ప్రస్తుత వానాకాలం సాగులో ఉన్న పంటల వివరాలు తెలపండి.
8: శ్రోతలకు నమస్కారం. మనము ఈ వానాకాలం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రాముఖ్యమైన ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న, ప్రత్తి, మరి అలాగే ప్రప్పు ధాన్యాలు చూసుకున్నట్లయితే కంది, పెసర, మినుతో పాటు సోయా చిక్కుడు చాలా వరకు మన రైతు సోదరులు వేసుకుంటూ ఉంటారు. గత సంవత్సరంకి భిన్నంగా ఈ సంవత్సరం చాలా వరకు మరి ఎలినో ప్రభావం అనే దానిపై అంశంపై అవగాహన మరి రైతు సోదరులకు అందజేస్తూ ఉన్న

0: నేపథ్యంలో వరికి బదులుగా చాలా వరకు విస్తృతంగా ఆరుతడి పంటలు పండించాలనే నినాదంతో మరి రైతు సోదరులు వరికి బదులుగా మొక్కజొన్న పప్పుధాన్య పంటలైన కంది పెసర మినుము అలాగే సోయా చిక్కుడు అనేది విస్తీర్ణం పెరగడం అనేది మనం గమనించాం. మరి ఈరోజు అయితే చాలా వరకు ఎరువుల యాజమాన్యంపై వివిధ పంటల్లో మరి ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపడితే బాగుంటుందో మరి రైతు సోదరులకు లాభసాటుగా ఉంటుందో దానిపై చెప్పాలని ఈ చర్చలోకి నేను రావడం జరిగిందమ్మా.
1: మరి వానాకాలంలో వరి సాగులో ఎరువుల యాజమాన్యం గురించి మా రైతన్నలకు చెప్తారా?
0: ఖచ్చితంగా. మరి రైతు సోదరులకు మనం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటల్లో ప్రధానమైన పంట వరి పంట. మరి ఈ వరి పంటను మరి నేరుగా విత్తి సాగు చేయడం జరుగుతుంది, అలాగే నాటు పద్ధతిలో కూడా సాగు చేయడం జరుగుతుంది. మరి నేరుగా విత్తే వరి సాగు మరి రైతు సోదరులు రెండు రకాలుగా చేస్తూ ఉంటారు, పొడి దిక్కులో మరి అలాగే దమ్ము చేసిన పొలాల్లో. మరి నాటు పద్ధతి అయితే ఒక నెల రోజుల పాటు నారు నాటుకొని వేసుకొని మరి అలాగే ప్రధాన పంటలో మరి నాటు వేసుకొని పండిస్తూ ఉంటారు. మనం వరిని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఒక 50% మాత్రమే నాటు అనేది వేయడం జరిగింది. ఇంకా చాలా వరకు చాలా విస్తీర్ణంలో ఇంకా వరి సాగు అనేది ఇంకా అంతవరకు నాటు వేయలేదు. ఎందుకనంటే ప్రాముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మన వాతావరణంలో గత జూన్ మాసంలో చాలా తక్కువ వర్షాలు నమోదు కావడం జరిగింది. మరి జూలైలో సాధారణ వర్షపాతం మనం గమనించాము. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో చూసుకున్నట్లయితే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక రైతు సోదరులు సాధ్యమైనంత వరకు వరికి బదులుగా ఇతర పంటలు వేసుకున్నట్లయితే చాలా లాభసాటిగా ఉంటుంది. మరి వరి కాకుండా వేరే పంటలు వేసుకోలేని చోట్ల అంతా కూడాను వరి మాత్రమే వేసుకునే సమయంలో మరి నీటి యాజమాన్యంలో కొన్ని మెలకువలు రైతు సోదరులు పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి పంటలు మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. మరి ప్రాముఖ్యంగా ఎరువుల యాజమాన్యంకి వచ్చినట్లయితే రైతు సోదరులు సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే చాలా మంచిది. ప్రాముఖ్యంగా సేంద్రియ ఎరువులను వారు జోడించుకొని మరియు సాగు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎక్కడైతే పశువుల ఎరువు లభ్యతలో ఉందో సుమారుగా 4 టన్ల పశువుల ఎరువు లేదా మరి కోళ్ళ ఎరువు ఉన్నట్లయితే కోళ్ళ ఎరువు 1-2 టన్లు లేదా అలాగే గొర్రెల ఎరువు కానీ వేసుకున్నట్లయితే 2-5 టన్ల వరకు 1 ఎకరాకు మరి రైతు సోదరులు వేసుకున్నట్లయితే మంచిగా ఏపుగా పంట ఎదిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇప్పుడు మరి రసాయనిక ఎరువులు కూడా రైతు సోదరులు వాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా జీవన ఎరువులను కూడా రైతు సోదరులు జతపరిచి మరి వాడినట్లయితే చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో మన దగ్గర జీవన ఎరువులు భాస్వరంని అందజేసే జీవన ఎరువులు ఉన్నాయి. అలాగే నేలలో ఉన్న అధిక శాతం లభ్యతలు లేని భాస్వరం ఎరువులను మరి కరిగించి మరి మొక్కకు అందజేసే జీవన ఎరువులు మన దగ్గర ఉన్నాయి. మరి అలాగే పొటాషు మరి అలాగే జింక్ జీవన ఎరువులను మనం వాడుకోవచ్చు. ఇవన్నిటిని కూడా ఇప్పుడు కలిపిన మిశ్రమంని కన్సోర్షియా అంటారు. కన్సోర్షియా రూపంలో చాలా చోట్ల మరి వ్యవసాయ విశ్వవిద్యాలయం ల్యాబ్స్లో కానీ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఒక ల్యాబ్స్లో కానీ మనకి ఇది లభ్యతలో ఉంటుంది. రైతు సోదరులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ సంప్రదించినట్లయితే మరి ఈ జీవన ఎరువులను వారి పొలాల్లో వారు వేసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను జోడించి సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మరి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.
1: మరి మీరు ఇందాక చెప్పినట్టు పొటాష్ ఎరువు అని కూడా అన్నారు కదా, మరి వరిలో పొటాష్ ఎరువు వాడితే కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగామా. మరి ఒక ప్రధాన పంటకు ప్రధాన ఎరువులు చూసుకున్నట్లయితే మరి నత్రజని, భాస్వరం అలాగే పొటాష్ ఎరువులను మనం కలుపుకొని వాడుకోవాలి. నత్రజని ఎరువులను 3 దఫాలుగా మనం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సుమారుగా 1.5 నుంచి 2 బస్తాల వరకు 1 ఎకరాకు మనము నత్రజని ఎరువును వేసుకోవాలి. అది 3 భాగాలుగా వేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే పొటాష్ ఎరువు ప్రాముఖ్యంగా మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేసే ఎరువు అన్నమాట ఇది. కాబట్టి మనము మొక్కకి ఇది అడుగులో భాస్వరం ఎరువుతో పాటు ఇవ్వచ్చు. అలాగే మనము గింజ కట్టే దశలో అంటే మనము నత్ర

0: అన్ని అడుగులో మరి అలాగే పిలక వేసే దశలో మరి అలాగే పొట్టకొచ్చిన దశలో వేస్తాం. ఫస్ట్ మోతాదులో పాటు పొటాషియం కూడా కలుపుకొని వేసుకోవాలి. అలాగే పొట్ట దశలో మనం ఎప్పుడైతే నత్రజని ఎరువుని వేస్తామో మరి ఒక పావు బస్తా పొటాషియం ఎరువుని కూడా కలిపి వేసుకున్నట్లయితే గింజ నాణ్యత మరి అలాగే మనము బస్తా ఎప్పుడైతే తూకం పడతామో అప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్లు రోగ నిరోధక శక్తి కూడా పెంపొందింపజేస్తుంది. కాబట్టి ఈ పొటాషియం ఎరువుని మన నత్రజని ఎరువుతో పాటు అంటే యూరియాతో పాటు ఒక పావు బస్తా అడుగులు అలాగే పావు బస్తా పొట్ట దశలో మనం వేసుకున్నట్లయితే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. రైతన్నలు, వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి మీకు ఎలాంటి ప్రశ్నలు సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0402324052, మరొక నెంబరు 0402324085. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. మరి మేడం, వరి పంటకు సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం ఉంటుంది కదా, అంటే మ్యాక్సిమం అయితే అలాగే ఉంటుంది, అందులో ఏ ఏ పోషకాలు వేసుకోవాలి?
0: మంచి ప్రశ్న అడిగారమ్మా. సూక్ష్మ పోషకాలు అనేది ప్రతి పంటలో అవసరం ఉంటుంది. మరి మన నేలలో ఇటీవల మనం లోపాలు చూసుకున్నట్లయితే పంటలకు సూక్ష్మ పోషకాల లోపాలు చూసుకున్నట్లయితే జింక్ మరియు ఇనుపు ధాతు లోపాలు అనేది అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. జింక్ ధాతు లోపము మొక్క మొలిచి ఎదుగుతూ ఉన్నప్పుడు తుప్పు మచ్చలు లాంటివి అంటే బాగా ఒక పాన్ తిని మనం ఊసినప్పుడు ఎరగైతే ఎర్రగా కనబడుతుందో అట్లాగా ఆకుపై తుప్పు మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ జింక్ లోపం అనేది మొక్క గ్రహిస్తే మొక్క వేర్ల ద్వారా జింక్ అనేది జింక్ ధాతువుని తీసుకోలేకపోయినా లేదా నేలలో జింక్ ధాతు లోపం ఉన్న లేదా భాస్వరం అధికంగా ఉన్న నేలలో కూడా జింక్ని మొక్క గ్రహించలేకపోతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఇటు తుప్పు మచ్చలు ఆకులపై ఏర్పడే అవకాశం ఉందన్నమాట.
1: ఆ తుప్పు మచ్చలతోనే మనము గుర్తించవచ్చు జింక్ తక్కువ ఉంది.
0: అవును, మొక్కలో జింక్ ధాతు లోపం ఏర్పడిందని మనం గ్రహిస్తాం అన్నమాట. దానికి మనము జింక్ సల్ఫేట్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారం వ్యవధిలో 2 మార్లు పిచికారీ చేసుకోవాలి. తద్వారా ఈ జింక్ లోపం అనేది మనం తగ్గించుకోవచ్చు. అలాగే చాలా వరకు ఆరుతడి పంటగా మనము వరిని సాగు చేస్తూ ఉన్నప్పుడు లేదా నేరుగా విత్తి వరి సాగు చేస్తూ ఉన్నప్పుడు ఐరన్ లోపం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఐరన్ లోపం ఎలా ఉంటుందంటే మరి ఆకు పాలిపోయిన రంగులోకి మారుతూ ఉంటుంది, అంటే పసుపచ్చగా లేత ఆకులు కనబడుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో మనం అన్న భేదిని మనం 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాంతో కూడా 1 చిటికెడు నిమ్మ ఉప్పు కలుపుకున్నట్లయితే వారం వ్యవధిలో 2 సార్లు ఈ యొక్క అన్న భేదిని అంటే ఫెర్రస్ సల్ఫేట్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు మనం గమనిస్తాం. ఇవి 2 ప్రాముఖ్యమైన సూక్ష్మ పోషక లోపాలు మనం వరిలో గమనిస్తాం.
1: అలాగే వరి కాకుండా మనకి ఈ వానాకాలంలో మొక్కజొన్న పంటలు కూడా ఉపయోగకరమే. అయితే వానాకాలంలో మొక్కజొన్న పంటల్లో ఏ ఎరువులు వాడొచ్చండి?
0: మొక్కజొన్న చాలా అధిక దిగుబడిని ఇచ్చే పంట. మొక్కజొన్నను మనకి సుమారుగా 5 టన్నుల నుండి 6 టన్నుల వరకు కూడా మనము గమనిస్తూ ఉంటాము దిగుబడి. అయితే అధిక దిగుబడిని ఇస్తానికి కూడా మరి అధికంగా ఎరువులని నేలలోంచి గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఈ నేలలోంచి అధిక.
1: మేడం, మనకి ఒక కాలర్ కాల్ చేశారండి, ఏ సందేహం ఉన్నా చెప్తారని. ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి?
2: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేడం.
1: సతీష్ గారు మనకి మేడం మన దగ్గరే ఉన్నారు, మీరు ఏ క్వశ్చన్ ఉందో అడగొచ్చండి.
2: మేడం నమస్తే. మేడం
0: నమస్తే సార్.
2: మేడం, వరి నాటేసి 15 రోజులు అవుతుంది మేడం.
0: సార్ చెప్పండి.
2: అయితే మేము అంటే దమ్ములు ఏం వేసామంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను అంటే పొడి రూపంలో ఉన్నది ఒక అంటే కింటా వేసాను. ఎకరం ఉన్నది, 10 క్వింటల్ దానికి తోడు 50 కేజీలు యూరియా కలిపి వేసాను. మళ్ళీ 10 రోజుల తర్వాత కూడా ఏం వేసానంటే 20-21 యూరియా, 10-26-26 ఈ 2 కట్టలు అది వేసాను. కాకపోతే ఏదైనా దమ్ములు వేసుకోమంటున్నారు కదా, మరి మిగతా దమ్ములు వేసిన తర్వాత వేయకపోతే వరి మన ఆశించిన మేర దిగుబడి రావట్లేదు కదా మేడం?
0: అయితే దమ్ములో వేసుకోమనేది భాస్వరం ఎరువులను మాత్రమే అండి.

0: కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే ఉన్నాయో అవి మీరు అడుగులో మాత్రమే వేసుకోవాలి. పై పాటుగా మనం యూరియా ఎరువును మాత్రం మళ్ళీ అలాగే పొటాషియం కూడా కలుపుకొని వేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ 20-20 వేసాను అంటున్నారు, దమ్ములో సూపర్ కూడా వేసా అంటున్నారు, మంచి పోషకాలను మీరు వేసేసారు భాస్వరం రూపంలో, మరి యూరియాను కూడా వేసారు. అయితే మీరు ఇప్పుడు నెక్స్ట్ పిల్లక బాగా వేస్తున్నప్పుడు ఇంకొక ఒక బ్యాగ్ యూరియా వేసుకోవచ్చు, లేదా అరబస్తా యూరియా వేసి మరి పొట్ట దశకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో సగం భాగం ఏదైతే యూరియా ఉందో దాంతోపాటు పొటాషు ఒక పావు బస్తా, ఒక 12 కిలోల వరకు పొటాషియం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఎర్రమందు, దాన్ని రెండు కలిపి మనం వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి.
1: మేడం అయితే ఇప్పుడు నానో యూరియా వచ్చింది, ఇప్పుడు నానో యూరియా డిఏపి అది ఏ టైంలో స్ప్రే చేసుకోవచ్చు మేడం? అవి
0: మీరు చాలా బాగా అడిగారు. ఇప్పుడు మనకి యూరియా కొరత ఉంది కాబట్టి చాలా వరకు గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే ఇప్పుడు పైపాటుగా వేసే ఎరువులకు బదులుగా నానో యూరియా అంటే లీటర్కు 4 మిలీలు లేదా 1 ఎకరాకు 1 బాటిల్ ఒక స్ప్రేలో పిచికారి వేసుకున్నాక మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఇంకొక మారు ఇంకో అంటే 1/2 లీటర్ బాటిల్ ఇస్తున్నారు ఎకరాకు, అది మీరు స్ప్రే చేసుకుంటే ఆకులు బాగా పచ్చబడడం అనేది మనం చాలా వరకు పొలం ఆరోగ్యంగా ఉందా లేదా గమనిస్తానికి ఆకులు నల్లగా ఉన్నాయా పచ్చగా ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటాం. ఆకులు పాలిపోతున్నాయని అనిపిస్తే మీరు ఈ యొక్క నానో యూరియా స్ప్రే చేసుకుంటే దీని బాగుందండి వినియోగ సామర్థ్యం.
1: మేడం అయితే చిన్న డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మా పక్కన ఒక అతను వాడు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ నానో డిఏపి ఏం చేసిందంటే మామూలుగా యూరియాలో కలిపి స్ప్రే మామూలుగా పై పాటుగా చల్లుకున్నాడు యూరియాతో పాటు, అలా చల్లుకుంటే అది ఆయన పనిచేస్తుంది మేడం? అలా
0: యాక్చువల్లీ డిఏపిని మనము ఏదైతే నాటేసేటప్పుడు మరి నారుని డిఏపి నీళ్ళలో కలిపేసి మనము ముంచి నాటుకున్నట్లయితే బాగుంటుంది. 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి డిఏపిని నీళ్ళలో కరగదీసి నారుని దాంట్లో ముంచి ఒక అరగంట తర్వాత నాటేసుకుంటే బాగుంటుంది.
1: నానో డిఏపిని ఆయన ఏం చేసిందంటే యూరియాలో కలిపి, ఇప్పుడు మనం కలుపు మందు కదా ఇసుకలో కలిపి ఎలా చల్లుకుంటాము,
0: లేదండి
1: డిఏపిని లిక్విడ్ ని దాన్ని యూరియాలో కలిపి చల్లాడు, దాన్ని ఏది మామూలు పైపాటుగా వేశాడు స్ప్రే చేయకుండా.
0: అయితే మనము ఆకు ద్వారానే నానో యూరియా బాగా గ్రహిస్తుంది, మనం ఏది నేలకి కాదు మనం ఎరువేయాల్సింది మొక్కకు నేరుగా. నానో చాలా తక్కువ మోతాదులో ఎక్కువ ప్రభావం చూపే పోషకాలు అన్నమాట నానో యూరియాలు అనేవి, నానో డిఏపిలు అనేవి. వీటిని మనము 5 మిల్లీలీటర్లు నీటికి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోవాలి. మీరు నేలలో వేస్తే మొక్కకు అందదండి.
1: సరే మేడం, అయితే చాలా మంది కూడా ఇప్పుడు యూరియా డిఏపి ఏదైనా కానీ మన నానోలు చాలా వరకు కాంప్లెక్స్ ఎరువులలో కలిపి మామూలుగా పైపాటుగా వేసుకుంటున్నారు.
0: లేదండి లేదండి, అటువంటి పరిస్థితికి చేయకండి దయచేసి. మీరు నానో ఎప్పుడైతే పైపాటుగా వేయాలనుకుంటున్నారో అది స్ప్రే రూపంలో మాత్రమే అందజేయండి.
2: సతీష్ గారు, మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. మేడం, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా మొక్కజొన్న పంటలో ఎలాంటి ఎరువులు వాడాలి అని, అలాగే దాని గురించి ఇంకా ఆ మొక్కజొన్నలో ఎన్నిసార్లు నత్రజని ఎరువులు వేసుకుంటే బాగుంటుంది అది కూడా చెప్పండి.
0: మొక్కజొన్న చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు అధిక దిగుబడులు ఇచ్చే పంట, దీనికి ఎరువులు మరి మంచిగా మనం వేసుకోవాలి. పోషకాలు అడుగులో ఇప్పుడు రైతు సోదరులు ఒకవేళ వేసుకున్నట్లయితే 1 బ్యాగ్ వరకు డిఏపి అలాగే 1 బ్యాగ్ వరకు నత్రజని యూరియా రూపంలో అందజేస్తూ ఉన్నారు. పైపాటుగా ఇందాక సతీష్ గారు అడిగినట్లుగాను అలాగే చాలామంది రైతు సోదరులు యూరియా లభ్యతలో లేనప్పుడు మాత్రం పైపాటుగా 3 దశల్లో మనము ఈ స్ప్రేస్ మనం చేసుకోవచ్చు నానో యూరియాని. ప్రతి లీటర్ నీటికి 4 మిల్లీలీటర్లు నానో యూరియాని కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా మరి యూరియా మాకు లభ్యతలో ఉంది, యూరియా బ్యాగులు మేము బస్తాల రూపంలో వేద్దాం అనుకుంటున్నప్పుడు మొక్కలైతే దశలో మరి అలాగే పీచు మరి జల్లు వేసే దశలో మరి అలాగే గింజ పాలు పోసుకునే దశలో మీరు వేసుకున్నట్లయితే మంచి ప్రభావం మనం గమనిస్తామండి.
2: అలాగే ఈ మొక్కజొన్న వరి కాకుండా మనకి ప్రత్తి కూడా అధిక దిగుబడి ఇచ్చే పంట కదా మేడం, మరి ప్రత్తి సాగులో ఎరువుల మోతాదు ఎలా ఉంటారో చెప్తారా?
0: వరి మొక్కజొన్నతో పాటు మనకి ప్రధానమైన పంట మన రాష్ట్రంలో తెల్ల బంగారం అని పిలుచుకుంటున్నది ప్రతి పంట అండి. ప్రతి పంటకు ఎరువుల యాజమాన్యం కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము ప్రతి పంటను చూసుకున్నట్లయితే ముందుగా వేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు 60 రోజుల దశలో ప్రతి పంట ఉంది, మరి ఆలస్యంగా విత్తుకున్న వారికి ఇప్పుడు సుమారుగా 30 రోజుల దశలో ఉంది. అడుగులో డిఏపి వేసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి మారు 30 రోజులకి, 60 రోజులకి, 80 లేదా 90 రోజులకి యూరియా మరియు

0: పొటాష్ని మనం వేసుకోవాలి. యూరియా 30 కిలోల యూరియా, అలాగే 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనం కలుపుకొని 3 దఫాలుగా మనం వేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అనేది మనం గమనిస్తాం.
1: అలాగే మేడం, పత్తిలో భాస్వరం ఎరువులు ఎప్పుడు వేయాలంటారు?
0: భాస్వరం ఎరువులు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భాస్వరం అనేది వేరు వ్యవస్థ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భాస్వరం ఎరువుని మనము అడుగులో మనం దుక్కిలోనే మనము పూర్తి భాస్వరంని వేసుకోవాలి. ఇప్పుడు ప్రతి పంటను చూసుకున్నట్లయితే ఒక బ్యాగ్ సుమారుగా మనం వేసుకోవాలి. అడుగులో ఒక బ్యాగ్ డిఏపి లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందజేయాలనుకున్నట్లయితే 2 బ్యాగులు ఎస్ఎస్పిని మనం వేసుకోవాలన్నమాట. ఆఖరి దుక్కులో మనం ఎప్పుడైతే భాస్వరం ఎరువుని వేసుకుంటామో విత్తనం మొలిచిన వెంటనే వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి బలమైన వేరు వ్యవస్థకి ఈ భాస్వరంని మనం అడుగులోనే వేసుకోవాలని చెప్తాం. ఇవి పైపాటికి వేసుకున్నట్లయితే దీని నుంచి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. అలాగే రైతులకు మరి వారు ఖర్చు పెట్టే ఎరువులపై డబ్బు వేస్ట్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే భాస్వరం ఎరువు ఎప్పుడు వేసినా అడుగులోనే వేసుకోవాలి. అలాగే మన నేలలో, తెలంగాణ నేలలో చాలా వరకు మనం పరిశోధన ఫలితాలు చూసుకున్నట్లయితే భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నట్లు మనం గమనించాం. అయితే ఈ భాస్వరం నిల్వలు మరి అందుబాటు రూపంలో లేవన్నమాట, వేరు వ్యవస్థకి లభ్యతలో లేను. కాబట్టి ప్రతి మారు జీవన ఎరువులు అంటే భాస్వరం కరిగించే జీవన ఎరువు ఖచ్చితంగా మనం విత్తనం విత్తుకునే సమయంలో నేలలో వేసుకున్నట్లయితే ఇవి భాస్వరంని కరిగించి మరి వేరు వ్యవస్థకు అందజేయడం జరుగుతుంది.
1: నేల బట్టి ఉంటుంది, నేల బట్టి మనం వేసుకోవాలి.
0: ఎటువంటి నేలలో అయినా సరే మనం భాస్వరం కరిగించే ఎరువు అంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాం, పిఎస్బి అనే జీవన ఎరువుని విత్తన శుద్ధి ద్వారా మనం వేసుకోవచ్చు అన్నమాట.
1: అలాగే మేడం, మనం ప్రస్తుతం చూసినట్టయితే ఎలినో పరిస్థితుల్లో పైవి చెప్పుకున్న ఎరువులు అన్నీ అంటే వరిలో కానీ మొక్కజొన్నలో కానీ ప్రత్తిలో కానీ వాటికి బదులుగా ఎలా అంటే ఏం పిచికారీ చేసుకోవచ్చు అంటారు?
0: ఈ ఎలినో పరిస్థితి కలగడం వల్ల చాలా వరకు వర్షాలు ఆలస్యంగా రావడం లేదా వర్షాల మధ్య వ్యవధి అధికంగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయో ఎరువులు మరి మొక్కకి అందుబాటులో ఉండవు కనుక ఇటువంటి సమయాల్లో రైతు సోదరులు కొన్ని ఖచ్చితమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాముఖ్యంగా అంతర కృషి చేయడం ద్వారా ఒక భూమి పొరలలో నుండి తేమ ఆవిరైపోకుండా ఉండే పరిస్థితిని మనం ఏర్పరచుకోవాలి. మరి ఫ్రీక్వెంట్గా మనము అంతర కృషి అనేది చేస్తూ ఉండాలి, అదొక యాజమాన్య పద్ధతి. మరి అలాగే మొక్కలు ఈ ఎరువులను గ్రహించలేవు కనుక వేర్ల ద్వారా మనం పిచికారీ రూపంలో మనం ఈ ఎరువులను అందజేస్తూ ఉండాలి. మరి వర్షం కురవగానే మళ్ళీ నేల ద్వారా మనం పైపాటుగా ఎరువులను అందజేసుకోవచ్చు. అయితే బెట్ట పరిస్థితుల్లో మనము ప్రాముఖ్యంగా 3919 అనే ఎరువుని మనం 5 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మల్టీకే 13045 అంటారు, ఇది కూడా ఒక 5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బెట్ట పరిస్థితుల్లో ఇది మొక్కకు మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి రెండు నా దగ్గర లేవు అనుకున్నప్పుడు యూరియాని 20 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునే మనకి యోగ్యత మరి మొక్కకు అందజేస్తాం.
1: అలాగే అండి, మేడం మనకి మరో కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హలో
2: మేడం, నమస్తే అమ్మా.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను ఆరాధ్య చెప్పండి.
1: చెప్పండి.
2: ఇది మొక్కజొన్న ఇప్పుడు మనకి ఇప్పుడు పశువుల ఎరువు ఎట్లా ప్రాబ్లం ఉంది కానీ ఇప్పుడు మొక్కజొన్న కానీ పత్తి కానీ కోడి ఎరువు చాలా పనిచేస్తుందా మేడం?
0: మనము రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను ఏ పంటకైనా మనం వేసుకోవచ్చు. అయితే మనము దుక్కిలా వేసుకున్నట్లయితే ఈ సేంద్రియ ఎరువులు చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకనంటే ఇవి ఎప్పుడైతే కుళ్ళుతూ ఉంటాయో వేరుకి వేడి కలుగుతుంది. కాబట్టి మనం దుక్కిలో వేసి నేలలో కలియదున్నుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో చాలా మంచిదండి. పైపాటుగా సేంద్రియ ఎరువులను వేసుకోవద్దు. ఇప్పుడు మీరు పంట విత్తుకున్నారా, వేసుకోవాలనుకుంటున్నారా? పొలంలో ఉన్నప్పుడు సేంద్రియ ఎరువులను అంటే వేసుకోవచ్చు, కానీ ఎక్కువ మోతాదులో వేయకండి. ఎందుకంటే వేరు వ్యవస్థకు వేడి తగిలి కొంచెం మరి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు సాళ్ళ మధ్య

0: ఇందులో కూడా వేసుకోవచ్చు, ఒక 2 టన్నుల వరకు కూడా మనం వేసుకోవచ్చు అండి. కోళ్ళేరు కానీ గొర్రెలేరు కానీ.
1: థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్క రైతుకి కొన్ని ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి.
0: సాగు చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో అనేక ప్రశ్నలు సంశయాలు ఉంటాయండి.
1: అలాగే ముఖ్య పంటల్లో నానో ఎరువుల వాడకం పైన సూచనలు చెప్తారా?
0: ఇది వరకే సతీష్ గారు కూడా అడిగారు. ఈ మనకి యూరియా కొరత వల్ల రైతు సోదరులు మరి ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో నానో ఎరువులు అనేవి చాలా ఉపయోగకరంగా మనం గమనించాము. పరిశోధన ఫలితాల ప్రకారంగా ఒక నానో యూరియా కానీ డిఏపిని కానీ మనం వాడుకోవచ్చు. ఒకవేళ రైతు సోదరులు నానో డిఏపిని వాడదామని నిశ్చయించుకున్నట్లయితే విత్తనం విత్తేటప్పుడు విత్తన శుద్ధిగా మరి 5 మిల్లీ ప్రతి కిలో విత్తనానికి 5 మిల్లీల నానో డిఏపిని పట్టించి విత్తుకోవాలి. మరి అలాగే మొక్క మొలిచిన 20 రోజులకి మనము నానో డిఏపిని 4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకున్నట్లయితే చాలా బాగా ఫలితాలు ఉన్నాయండి. మరి అలాగే యూరియాని కూడా మనము నానో యూరియా రూపంలో మనం అందజేయవచ్చు. ఇది 20 రోజులకు 60 రోజులకు మరి పూత దశలో ఉన్న సమయంలో కూడా నానో యూరియా మన మొక్కకు ప్రధానంగా మొక్కజొన్న వరి మరి అలాగే ప్రతి పంటల్లో కూడా మనం వేసుకోవచ్చు. ఇతర పంటల్లో కూడా పరిశోధనలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. మరి వాటిల్లో కూడా నానో యూరియా వాడకం, నానో డిఏపి వాడకం అనేది మనం ప్రోత్సహిస్తున్నాం.
1: మరి వరిలో కానీ మొక్కజొన్నలో కానీ ఈ ప్రత్తిలో కానీ నత్రజని ఎరువులను వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
0: మనము నత్రజని ఎరువును పైపాటుగా చాలా వరకు సాధారణంగా యూరియా రూపంలోనే అందజేస్తూ ఉన్నాము. నత్రజని ఎరువుని దుకిలో అలాగే పైపాటుగా కూడా మనం విభజించి వేస్తూ ఉన్నాం అన్నమాట. ఒకేసారి దుక్కులో వేసి గమనం ఉంటే మరి నత్రజని లాసెస్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆవిరైపోతూ ఉంటుంది, నేలలో లోతు పొరల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అలాగే నీళ్లతో పాటు కొట్టుకొని వెళ్ళే స్వభావం ఉంది కాబట్టి నత్రజని మాత్రం మనము వివిధ భాగాలుగా మనము వేస్తూ ఉంటాము. మరి ఈ విధంగా మనం వేస్తామనుకున్నప్పుడు ప్రతి పంటకు సిఫారసు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువుని వాడాలి.
1: అలాగే మేడం, మనకి కాంప్లెక్స్ ఎరువులని కూడా మనం మధ్యలో మాట్లాడుకున్నాం, మరి ఆ కాంప్లెక్స్ ఎరువులను ఏ దశలో వేసుకుంటే బాగుంటుంది?
0: కాంప్లెక్స్ ఎరువులను మనం గమనించినట్లయితే చాలా వరకు 2 లేదా 3 ఎరువుల కలయికనే కాంప్లెక్స్ ఎరువుగా మనం అంటాము. మనకి ప్రాముఖ్యంగా మనకి మార్కెట్లో ఉన్న కాంప్లెక్స్ ఎరువులను చూసుకున్నట్లయితే డిఏపి దీంట్లో 43%, భాస్వరం 18%, నత్రజని ఉంటుంది. అలాగే మనకి బీస్ అని కూడా అంటారు రైతు సోదరులు, దాంట్లో నత్రజని 20%, భాస్వరం 20%, అలాగే పొటాష్ 20% ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఎరువులలోంచి మనము మొక్కను చూసుకున్నట్లయితే భాస్వరము మరియు నత్రజని తీసుకుంటూ ఉంటాయి. అయితే భాస్వరం మనం పైపాటుగా మనం వేయాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాం కాబట్టి కాంప్లెక్స్ ఎరువు ఏదైతే రైతు సోదరులు వాడాలనుకుంటారో దాన్ని మరి ఆఖరి దుక్కులో మరి మొక్క మొలిచే సమయంలో మనం వేసుకున్నట్లయితే మంచిది. మరి అలాగే వెదజల్లుకునే పద్ధతిలో కాకుండా మరి పాకెటింగ్ అంటాము, మన మొక్కకి దగ్గరలో 5 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో కూడా వేసుకున్నట్లయితే చాలా బాగా ఈ ఎరువులు అనేవి పనిచేస్తాయండి. మనం ఎరువులు వేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు, అంటే ఎరువు వినియోగ శాతం అనేది మొక్క చాలా అధికంగా ఉంటుంది. అంటే మనం 1 కిలో ఎరువు వేసినప్పుడు దానికి వచ్చే విత్తనం ఎంతైతే మనకు ధాన్యం ఉంటుందో అది ఎక్కువగాను బరువు ఎక్కువగాను రావాలంటే మనం వేసుకునే యాజమాన్య పద్ధతిని బట్టే ఉంటుంది. ఇద్దరు రైతు సోదరులు కూడా వేసుకుంటారు, కొందరు వెదజల్లుతారు, కొందరు చాలా జాగ్రత్తగా ఉన్న ఎరువును వాడతారు. కాబట్టి మనము వేసే ఎరువుని మొక్కకు అందజేయాలి, నేలకు కాదని రైతు సోదరులు గమనించుకోవాలని తెలియజేస్తా ఉన్నా.
1: అలాగే అండి, రైతు సోదరులు వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం ఈ అంశంకి సంబంధించి ఎన్నో విషయాలు మనకి మన రైతన్నలకి చెప్పడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్ వింగ్ అగ్రానమీ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు మన ఆకాశవాణిలో పాల్గొని మన రైతు సోదరులకు ఎన్నో ఉపయోగపడే విషయాలు తెలిపారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.

0: జీవన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మీరింతవరకు లైఫ్ ఆన్ ఇన్ విన్నారు.
1: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 ప్రకటించిన అంశం వెంటనే ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ ఆధునాతన సేవలు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శశాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
5: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
6: దేశంలో టెలికాం రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 2000 సంవత్సరం అక్టోబర్ 1న ఏర్పాటైన బిఎస్ఎన్ఎల్ గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, మొబైల్, ఫైబర్ టు ద హోమ్, 4G వంటి వివిధ టెలికాం సేవలను అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను విస్తరించడంలో బిఎస్ఎన్ఎల్ కీలకమైన సేవలను అందిస్తోంది. మరింత వివరంగా తెలుసుకునేందుకు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారు. శ్రీ ఎం శేషాచలం గారు 1989 బ్యాచ్ ఐటీఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర టెలికాం శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం అండి.
6: సార్, ఇటీవల కాలంలో బిఎస్ఎన్ఎల్లో అనేక మార్పులు ఇంకా టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది, దీని నేపథ్యం మా శ్రోతలకు వివరిస్తారా?
7: తప్పకుండానండి. బిఎస్ఎన్ఎల్ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఈ మధ్య కాలంలో ఆత్మ నిర్భర్ భారత్ అన్న ఇందులో మనము పూర్తి స్వదేశీ ఎక్విప్మెంట్తోనే మనకి 4G సేవలు అనేది దేశవ్యాప్తంగా 100,000 టవర్లలో మనం ఇది చేయడం జరిగింది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7,000 పైచిలుకు టవర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 15,000 మన బీటీఎస్తో మారుమూల కుగ్రామాలకు కూడా ఈ సేవలు అందించామండి. ఇది ఏమిటంటే మనకి స్వదేశీ ఎక్విప్మెంట్ పెట్టాము. 180 TB స్పీడ్తో ఉండే సర్వీసెస్, అంటే కస్టమర్లు యూజ్ చేసే డేటా స్పీడు ఇప్పుడు 510 TB దాటింది. అంటే 5 రెట్ల డేటా రేట్స్ ఏడాది లోపల మనకి పెరగడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 26,000 కోట్ల ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ అంటూ గడిస్తున్నది.
6: టెలికాం రంగంలో మునిపెన్నడూ లేని పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ దీన్ని ఎలా అధిగమిస్తుంది?
7: మనకి కస్టమర్ అనే అతను కింగ్, అంటే సేవలు ఏది తీసుకోవాలి అన్నది కస్టమరు నిర్ణయం చేసుకునే సమయం ఇది. కాల్స్ డ్రాప్ అయినా, డేటా రేట్లు సరిగ్గా లేకపోయినా, అతను వెళ్ళే రూట్లో సరిగ్గా లేకపోయినా కానీ కస్టమరు సేవలన్నీ తీసుకోవాలి. సో అందుకని కస్టమర్ సర్వీసెస్ ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్ఫెక్ట్గా కావాల్సింది ఉండాలి అంటే మనకు కనపడే బీటీఎస్ కాకుండా దాని వెనక ఉండే బ్యాక్ హాల్ కనెక్టివిటీ కానీ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ కానీ అన్నింటినీ కూడా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో బిఎస్ఎన్ఎల్ కంప్లీట్ ఎక్విప్మెంట్ ఓవరాల్ చేసి రీప్లేస్ చేసేసిందండి. లేటెస్ట్ టెక్నాలజీ మాన్ కానీ ఇది రీప్లేస్ చేయడం వల్ల సర్వీసెస్ కూడా అన్ఇంటర్రప్టెడ్గా కస్టమర్స్కి ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది.
6: మీరు తెలియజేస్తున్న ఈ సర్వీసులన్నో సాధారణంగా మనకు పట్టణ ప్రాంతాలకు వెళ్ళటానికి చాలా సులభతరంగా ఉంటుంది, కానీ 4G సేవల్ని మారుమూలున్న గ్రామాలకు తీసుకెళ్లడంలో బిఎస్ఎన్ఎల్ పాత్ర గురించి వివరిస్తారా?
7: బిఎస్ఎన్ఎల్ ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అయినా కానీ బిఎస్ఎన్ఎల్ పరిధిలో ఎప్పుడు కూడాను రూరల్ అర్బన్ అని కాకుండా ప్రతి చోట సేవలు అందించడానికి ప్రణాళికలు ఉంటాయండి. ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన 4G సాచ్యురేషన్ ప్రాజెక్ట్, అంటే ఎక్కడా సిగ్నల్స్ లేని చోట సిగ్నల్ తీసుకురావాలి అనే ఆత్మ నిర్భర్ భారత్ మన అంత్యోదయ మిషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీబీ అని అంటారండి, అంటే డిజిటల్ భారత్ నిధి, వారు మొదలుపెట్టిన ఈ దాంట్లో మనకి థ్రూఅవుట్ ఇండియాలో 20,000 లొకేషన్స్లో 4G సేవలు అంటూ సాచ్యురేషన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి 1380 సైట్స్ వరకు మనము చాలా కష్టమైన సైట్స్ వాటిలో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 390 టవర్లు వచ్చాయి, అదేవిధంగా అరకు మన్యం ఆ ప్రాంతంలో 580 టవర్లు వచ్చాయి, అదే చిత్తూరులో కూడాను మారుమూల ప్రాంతాల్లో 112 టవర్లు, వీటన్నిటిలో కూడా ఇప్పుడు 10 మంది ఉన్న తాండాస్లో కూడాను సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది.
6: సార్, ఇందాక మీరు చెప్పినట్టు కస్టమర్సే రాజు అని అన్నారు, కానీ కస్టమర్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సేవను తీసుకోవాలి అని అనుకుంటే తను ముందుగా చూసుకునేది టారిఫ్.
7: అవును.
6: సో ఈ టారిఫ్ విషయంలో, నెక్స్ట్ డేటా సెక్యూరిటీ విషయంలో బిఎస్ఎన్ఎల్ ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది కాలానుగుణంగా తెలియజేయండి.
7: చాలా మంచి ప్రశ్న అండి. మనకిప్పుడు బిఎస్ఎన్ఎల్ మనకి ట్యాగ్ లైన్లోనే ఉందండి, సేఫ్లీ సెక్యూర్లీ అఫోర్డబుల్లీ రిలయబుల్లీ, అంటే బిఎస్ఎన్ఎల్ అండర్లైన్ స్టేట్మెంట్ అనమాట. సో ఎందుకు డిపెండబుల్ అయిందంటే బిఎస్ఎన్ఎల్ ఈ సేఫ్టీ అనేది కస్టమర్ సేఫ్టీ, అందుకని దాని వెనక ఫైర్ వాల్స్ ఉండడం కానీ ఇవన్నీ అది అఫోర్డబుల్లీ మనకు ఉండే బిఎస్ఎన్ఎల్ ఇచ్చే సేవలు మనకి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి. అవి దేంతో కంపేర్ చేసినా కానీ సిమిలర్ సేవల కంటే మనకి ఆల్మోస్ట్ 60% రేట్కే వస్తున్నది. అందుకని ఎక్కువ మంది మనకి బిఎస్ఎన్ఎల్లో 5 లక్షల నుంచి 15 లక్షల సిమ్ల వరకు ఈ మధ్యకాలంలో కొనుక్కున్నారు అందరు కూడాను. మీరు టారిఫ్ అన్నారు, చక్కటి విషయం అడిగారు మీరు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్ అంటూ 1 రూపీ సిమ్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే సిమ్ అనేది 1 రూపాయితోనే మనము ఇవ్వడం కస్టమర్లకి మొదలుపెట్టాము. అంతేకాకుండా FTTH కనెక్షన్ 1111 అంటే 1111 రూపాయలకి 12 OTTలను అందజేస్తూ మనకి 200 MBPS డేటా స్పీడ్తోని అన్లిమిటెడ్ FUP లిమిట్స్తోని, అంటే ఈ OTTలు రోజు చూసినా కానీ ఖర్చు కాలేంత డేటా మనకి ఇస్తూ లాంచ్ చేస్తున్నామని అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని మా ఆశ.
6: డేటా సెక్యూరిటీ పరంగా బిఎస్ఎన్ఎల్ ఎటువంటి కార్యక్రమాలు, అంటే మనకి ఒక కస్టమర్ తాల గోప్యతను సంరక్షించడంలో బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుంది తెలియజేస్తారా?
7: అంటే కస్టమర్ డేటా అనేది ఎప్పుడు కూడా చాలా ప్రైవేట్ విషయం అండి. కస్టమర్ డేటాని ఎప్పుడు కూడా కస్టమర్కి తెలియకుండా ఇంకెవరికి ఇవ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ CDRs అంటూ జనరేట్ చేస్తుంది, ఒక మనం మాట్లాడిన మాటలకి సంబంధించిన CDR ఒకటి జనరేట్ చేస్తుంది. ఆ CDR అనేది సిస్టంలో సర్వర్స్లో ఉంటుంది, అది ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి దానికి ఆస్కారం లేదు. ఆ కస్టమరే సంతకం పెట్టి అడిగినప్పుడు, లేదు అంటే పోలీస్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ వచ్చినప్పుడే ఇది ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు, ఎవరికి కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉండదు, అంత విధంగా డేటా ఉంటుంది.
6: అయితే సార్, ఒకప్పుడు మనం చూసుకుంటే టెలికాం రంగంలో సమాచార వ్యవస్థ ముందుకు వెళ్తున్న తరుణంలో ఫస్ట్ ల్యాండ్ ఫోన్స్తో స్టార్ట్ అయింది, తర్వాత మొబైల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత అలాగ ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు సిమ్ములు లేకుండా కూడా సేవలు అందించగలరు అని చెప్పేసి వింటూ ఉంటున్నాం. ఇప్పుడు అందులో భాగంగా బిఎస్ఎన్ఎల్లో ఈ సిమ్ అనేది లభ్యమవుతున్నదా, దాని తాలూకు ప్రత్యేకతలు, ఇంకా ఇది ఏ ఫోన్స్లో కంపాటిబిలిటీ ఉంటుంది, ఆ వివరాలు తెలియజేస్తారు.
7: మీరన్న చాలా కరెక్ట్ అండి. చాలా పెద్ద ఫోన్ల నుంచి మొదలయ్యాయి మనకి, తర్వాత సిమ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు వైర్లెస్ లాగా సిమ్లెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిమ్ అనేది సిమ్లెస్ ఆస్పెక్ట్ అది. సో ఏమవుతుందంటే సిమ్ లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా మనకి మొబైల్స్లో సిమ్ అంటూ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది. సో ఇది బిఎస్ఎన్ఎల్లో కూడా ప్రీపెయిడ్లోను పోస్ట్ పెయిడ్లో కూడా మనం పర్టికులర్ థింగ్ చేయగలిగాము. ఇప్పుడైతే ఆ లేటెస్ట్ మొబైల్స్ అన్ని కూడా కవర్ అయింది. ఇదే కాకుండా బిఎస్ఎన్ఎల్ ఇంకొక ఆవిష్కారం చేసిందండి, దట్ ఈస్ యూసిమ్ కూడా ఇస్తున్నది. యూసిమ్ అంటే మనకి ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన సిమ్ కనుక పోయినట్టయితే ఆ సిమ్ని మనకి వెనక్కి వచ్చి తీసుకునేంత టైం ఉండదు కాబట్టి ఆ లొకేషన్లో సిమ్ ఇవ్వాలంటే యూసిమ్ మనం తీసుకుని మన సర్వీసెస్ మనం రెస్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది.
6: అంటే ఈ యూసిమ్ తీసుకోవడానికి మనం ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ సంబంధిత బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్టయితే యూసిమ్ అనేది లభ్యమవుతుంది.
7: అవునండి, కరెక్ట్.

0: సర్వీస్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా మనకి వాయిస్ ఓవర్ వైఫై లో మనకి మామూలుగా కాల్స్ వచ్చినట్టుగానే ఉంటుంది. కాకపోతే వైఫై ద్వారా మనకి కాల్స్ సాకారం అవుతాయి.
1: బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసెస్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు లాంచ్ చేసిన శాటిలైట్ ఫోన్స్ రీలాంచ్ చేసింది. ఎందుకంటే చాలా మంది టేకర్స్ ఉన్నారు ఇప్పుడు. మనకి గవర్నమెంట్ సంస్థలే కాకుండా ఇండివిజువల్స్ కూడా ఇటువంటి శాటిలైట్ ఫోన్స్ అని సెలెక్టెడ్ గా ఇస్తున్నాం అందరికి కూడాను. మళ్ళీ డీటెయిల్స్ అన్ని తీసుకునేసే ఇస్తాము. మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు శాటిలైట్ ఫోన్ యూజ్ అవుతుంది. అందుకని చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలోను. మనకి సిగ్నల్ నుంచి ఒకటి వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు అవుట్డోర్ లో అటువంటిప్పుడు ఈ శాటిలైట్ ఫోన్ చాలా అవసరం అవుతుంది.
1: టెక్నాలజీ అన్నది అప్గ్రేడ్ అయ్యిందో అదే విధంగా 2G, 3G, 4G, 5G సేవలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ 5G సేవలు కూడా ఓల్ట్ అని చెప్పేసి వింటున్నాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఈ 5G సేవలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఎప్పటికల్లా ప్రజలకు చేరువలో ఉంటుంది, ఆ విషయాలు తెలియజేస్తారు.
0: ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనకి 5G సేవలు అనేది ఎప్పుడైతే లాంచ్ చేస్తామో దానికి మనం రెడీగా ఉండాలి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి కావాల్సిన అంతా కూడా ఇప్పుడు 4G సేవల్లోనే నార్మల్ కస్టమర్కి వాళ్ళ డేటా స్పీడ్స్ కానీ లేదా డౌన్లోడ్స్ కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళకు వచ్చే మెసేజ్లు కానీ అన్నిటికీ కూడా అప్లోడ్ డౌన్లోడ్ అన్నిటి కూడా వాళ్ళ పర్పస్ అయితే 4G స్పీడ్స్లో మనకి సరిపోతున్నది. సో ఇప్పుడు 5G అనేసరికి దాని పర్పస్ వేరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5G హై డేటా స్పీడ్స్ ఉంటాయి, అంతేకాకుండా ఒక స్క్వేర్ కిలోమీటర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైజెస్ ఇంటర్ కనెక్టింగ్ అంటూ ఉంటుంది. ఒకసారి ఒక మెసేజ్ వెళ్తే వెనక్కి ఎంతసేపట్లో వస్తున్నది లేటెన్సీ అంటారు. ఆ లేటెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా అన్నీ కూడా తీసుకోవడం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో అన్ని ఆపరేటర్స్ అందరూ కూడా 5G సర్వీసెస్ ఆల్రెడీ ఇవ్వడం అనేది వాస్తవమే. కానీ బిఎస్ఎన్ఎల్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం బిఎస్ఎన్ఎల్ ఇండిజినస్ సర్వీసెస్ అంటూ లాంచ్ చేయడం జరిగింది. అంటే మన సొంత టెక్నాలజీ, దీంట్లో సెక్యూరిటీ అనేది చాలా అధికతరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తో మనము 5G చేస్తాం. ఇప్పుడు చూడండి, 30 ఏళ్ల ముందర ఉన్న ఇస్రో పరిస్థితిని ఇప్పుడు ఇండిజినస్గా వాళ్ళు వాళ్ళ సొంత శాటిలైట్ లాంచ్ చేయడం ద్వారా భారతదేశంకి వచ్చిన ఘనత ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కూడాను ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్ చేస్తూ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లోనే మనము 5వ నేషన్ అయ్యాం ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్. సో ఆ విధమైన డైరెక్షన్స్లో బిఎస్ఎన్ఎల్ అడుగు వెళ్తూ చాలా త్వరలో కూడా మనకి 5G సర్వీసెస్ అవునండి.
1: యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు బిఎస్ఎన్ఎల్లో ఉన్నాయో తెలియజేస్తారు.
0: తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఆర్గనైజేషన్స్ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్. అంటే మిగతా కంపెనీస్ లాగానే మనకి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, దీంట్లో ప్రాఫిట్ లాస్ ఉంటుంది. ఎంత మనం రూరల్లో సర్వీసెస్ ఇస్తున్నా కానీ మనకి ఇటువంటి బ్యాలెన్స్ షీట్ మీద కూడా మనకు కన్ను ఉండాలి. అందుకని బిఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో విఆర్ఎస్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 60% మనకి స్టాఫ్ అందరు కూడా విఆర్ఎస్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇంతమంది స్టాఫ్ వెళ్ళిపోయారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ అంటే వినూత్నంగా తక్కువ ఖర్చుతోని మనకి అవుట్సోర్స్ చేస్తున్న సర్వీస్ అంతా కూడా ఆ విధంగానే బిఎస్ఎన్ఎల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ 2000 మంది టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసింది. అంటే ఈ 2000 మంది మనకి FTTH కనెక్షన్స్ ఇస్తుంటారు పార్ట్నర్ అయ్యి, వాళ్ళకి 50% షేర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఉన్నారు, వాళ్ళ ఫ్రాంచైజీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 30-40 వేల నుంచి 100,000 వరకు ఇందులో వాళ్ళు సంపాదించుకోగలరు నెలకి. ఎందుకంటే ఇది వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చు, లేదా వాళ్ళు ఉన్న ఊర్లో కూడా చేర్చుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం అది. అంతేకాకుండా మనకి డిఎస్ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని, అంటే సిమ్లు వాళ్ళు అమ్ముకుంటుంటారు, వాళ్ళు రూరల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఒక చిన్న ఫ్రాంచైజీ, అన్ని చోట్ల ఫ్రాంచైజీని పెట్టలేం కాబట్టి అక్కడ వాళ్ళే రూరల్ డిస్ట్రిబ్యూటర్ కింద తీసుకుని మొత్తం ఏరియాని మొత్తం సర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా విధాలుగా మనకి యువత కొద్దిగా ఎక్స్పీరియన్స్ సంపాదించి కానీ ఫస్ట్ ఎవరితోనో పనిచేసి తర్వాత వాళ్లే ఫ్రాంచైజీ కింద అవ్వడం కానీ ఇట్లా చాలా విధాలుగా వాళ్ళు మనకి బిఎస్ఎన్ఎల్లో పాలు పంచుకోవచ్చు.
1: ఉపాధి మార్గాలు అన్నది చాలా వినూత్నంగా కల్పిస్తున్నారు.
0: అవునండి.
1: సార్ అయితే ఇప్పుడు ఇదే కాకుండా మనకి బిఎస్ఎన్ఎల్ ద్వారా కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ సంస్థలకు ఇచ్చే వివిధ సేవల గురించి తెలియజేస్తారు.
0: మనకి బిఎస్ఎన్ఎల్లో ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని సపరేట్ ఎంటిటీ అండి. ఈ ఎంటర్ప్రైజ్ బిజినెస్లోనే ఇంటర్నెట్ లీజ్ డైంట్ కానీ తర్వాత పాయింట్ టు పాయింట్ సర్క్యూట్స్ కానీ, అంటే ఇందులో కస్టమర్కి కావాల్సిన సర్వీసెస్ని సిస్టమ్ ఇంటిగ్రేటర్ని పెట్టుకుని కంప్లీట్ సర్వీసెస్ బొకే ఆఫ్ సర్వీసెస్ అంటూ మనము ఒక కస్టమర్కి అందజేస్తున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ కూడా క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ని CNPN అంటారు, వీటిని కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా మనం కమిషన్ చేయడం జరిగింది. అందులో కూడా సర్వీసెస్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు.
1: విద్యార్థుల కోసం విద్యాపరమైన కార్యక్రమాలు బిఎస్ఎన్ఎల్ ఏమైనా చేపడుతుందా, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: మనకి టెలికామ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి, వాటిలో స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం ఉంటుంది.

0: ఏది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కౌశలం అనే ప్రాజెక్ట్ కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంత టైప్ చేసుకుని మాన్ కానీ ఓటీన్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ ఎక్విప్మెంట్ల మీద పూర్తిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడం మా ఆఫీసర్స్ కూడా అక్కడికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మా ప్రిమిసెస్లో కూడాను వాళ్ళ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా మనం చేసి చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం లాస్ట్ 1 ఇయర్లో.
1: బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రజలకు, యువతకు ఉపాధి ఇంకా అధునాతన సేవలు ఏ విధంగా అందిస్తున్నారో తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.
0: ఓకే, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.
2: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటారు.

0: అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి సోగాడు. ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, తిమ్మాపూర్ నుండి దాసర్ లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం సోగాడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట.
1: ఏడు కొండల వాడ వెంకటేశ, ఒరయు ఎంత పని చేశావు.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9444004837.
6: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి సమస్యలు, మూతబిందు, క్యాట్రాక్ట్, దగ్గర చూపు తగ్గిపోవడం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట రౌడీ అల్లుడు ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్ వసంత, భారతి, సాన్విక, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం రౌడీ అల్లుడు సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినండి శివయ్య ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జప భూమేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శశాంక్ దాస రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం శివయ్య సినిమా నుండి ఈ పాట

jam jam nakita jam మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పడల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో పార్లమెంటు రివ్యూ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

మీరు విన్న పాట చెల్లెలకు అపురం సినిమా నుండి. ఇప్పుడు వినండి డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి పిసిసిలో పాడిన ఈ పాట.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాలలో మీరు విన్న పాట గోరెంటాకు సినిమా నుండి. ఇప్పుడు వినండి గుండమ్మ కథ సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట ఇద్దరు మిత్రులు సినిమా నుండి. ఇప్పుడు వినండి ఇలా వెలుపు సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మీరు విన్న పాట లక్షాధికారి సినిమా నుండి. ఇప్పుడు వినండి మాంగళ్య బలం సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాట గూడు పుటాని సినిమా నుండి. సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి సుఖ దుఃఖాలు సినిమా నుండి ఈ పాట.

చివరిగా మీరు విన్న పాట నోము సినిమా నుండి. ఇంతటితో ఈనాటి మధుర గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలకు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఒకటి రెండు సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 నూట 3.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటాం.